0: మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 13-14 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా చూస్తాం. 13వ అధ్యాయంలో భూముల పంపకాలను గురించి వింటాం. ముఖ్యంగా భూముల పేర్లు, పట్టణాల పేర్లు, గోత్రాల పేర్లను చూస్తాం. భూమిని 9 గోత్రాలకు, అలాగే మనషే గోత్రంలో సగం వారికి పంచమని యెహోషువకు చెప్పబడింది. ఇక 14వ అధ్యాయంలో లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూస్తాం. ఎందుకంటే ఇస్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇక సందేశం నుండి లోతైన సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: సోదరీ సోదరులారా, ఈరోజున మనం యెహోషువ 13-14 అధ్యాయాలు వినబోతున్నాము. 13వ అధ్యాయం 1 వచనం నుండి, యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు ఆజ్ఞాపించాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకోవడానికి అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయం ఈ గ్రంథంలో 2 భాగం. యొర్దాను దాటినది మొదలుకొని 7 సంవత్సరాలు ఏమి జరిగిందో ఇక్కడి నుండి వివరించబడింది. 13-22 అధ్యాయం వరకు భూముల పంపకాల వివరం రాయబడింది. ఆదికాండం 48-49 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం ఆధారంగా ఇప్పుడు భూములు పంచబడుతున్నాయి. గోత్రాలన్నిటికీ వారిని గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా ఈ భూములను యెహోషువ పంచిపెడుతున్నాడు. రూబేను గోత్రం, లేవీ గోత్రం, వీరి గత చరిత్రకు ఫలితంగా వీరికి తగినట్లే వాటాలు పంచబడినవి. యెహోషువ పెద్దవాడైపోయాడు, ఇక సేనానాయకుడుగా పనిచేయలేడు, ఇప్పుడు యుద్ధాలు చేయవలసిన అవసరమేమీ లేదు, భూములు పంచవలసిన పని మాత్రం ఉన్నది. ఎంతో కాలం అరణ్య ప్రయాణం చేశారు, ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. దైవసేవలో ఉన్న వ్యక్తులకు కాలం త్వరితంగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడయ్యాడు. ఇశ్రాయేలీయులు ఆరంభంలోనే దేశానికి కేంద్ర స్థానాన్ని పట్టుకున్నారు, దక్షిణ దేశాన్ని జయించారు, ఉత్తర దేశపు రాజులను ఓడించారు. ఫిలిప్పీ పత్రిక 3:12 వచనంలో పౌలన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. నేను గెలిచానని గాని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని గాని అనుకోవడం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. దేవుడు యెహోషువకు స్పష్టంగా చెప్పాడు, మీరు అడుగుపెట్టే భూమిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అయితే వారు అంతా స్వాధీనపరుచుకోలేదు. అలాగే మనము కూడా దేవుడు మనకిచ్చిందంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితో తృప్తిపడడం జరుగుతుంది, కాని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందడానికి చాలామంది పరుగెత్తలేకపోతున్నారు. ఇప్పుడు యెహోషువ సేనాపతిగా వ్యవహరించటం లేదు, ఇప్పుడు యుద్ధాలు జరగటం లేదు, భూముల పంపిణీలో తలమునకలై ఉన్నాడు. ఈ భూములు పంచేటప్పుడు 2.5 గోత్రాల ప్రత్యేక పంపిణీ విషయం జ్ఞాపకముంచుకున్నాడు. స్వాధీనపరుచుకున్న భూమిలో యొర్దానుకు తూర్పు పడమర వైపు ఏ భూములు ఎలా పంచాలో దేవుని జ్ఞానం చొప్పున యెహోషువ పనిచేశాడు. రెండున్నర గోత్రాలకు ఇంతకు ముందే యొర్దానుకు తూర్పు వైపున భూములు ఇయ్యబడినవి. రెండున్నర గోత్రాలు ఏవనగా రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం, మిగతా 9.5 గోత్రాలు యొర్దాను పడమటి తీరాన భూములు పంచుకున్నారు. వారి పేర్లు మనషే అర్ధగోత్రం, యూదా, ఎఫ్రాయిము, బెన్యామీను, షిమ్యోను, జబూలును, ఇష్యాఖారు, ఆషేరు, నప్తాలి, దాను, మొత్తం 12 గోత్రాలు. ఆ తరువాత ఆశ్రయపురాలు, యాజకులు, లేవీయులు వారి పట్టణాలు. 2వ వచనం నుండి మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీ, గెషూరీయుల దేశమంతా, ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియశ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. 6వ వచనం, మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదట నుండి వెళ్లగొడతాను అన్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దానిని పంచిపెట్టాలి. 9 గోత్రాలకు, మనషే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లే రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు. మేదెబా మైదానమంతా, హెర్మోను మన్యమంతా, బాషాను దేశమంతా, ఓగు రాజ్యమంతా మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి ఆ దేశాన్ని

ఆస్థిమలనిచ్చాడు. 22వ వచనం, ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపారు. గాదుగోత్రానికి మోషే అంతకుముందే వారి వంశముల చొప్పున స్వాస్థ్యములనిచ్చాడు. అలాగే మనష్షే అర్ధగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. లేవిగోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యం. ప్రియశ్రోతలారా, 13వ అధ్యాయంలో పంచబడిన భూముల వివరాలు విన్నారు. యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగాలు, అక్కడ గొర్రెల పెంపకం బాగా జరుగుతుంది, అందుకే వారు ఆ ప్రాంతాన్ని కోరుకున్నారు. యెహోషువా పెద్దవాడైపోయిన తరువాత భూముల పంపకపు పని దేవుడతనికిచ్చాడు. అతనికి ఎంతో అనుభవమున్నది గనుకనే దేవుడతణ్ణి ఈ గొప్ప పరిచర్యలో వాడుకున్నాడు. ఎంత వృద్ధులైనా దైవసేవలో పదవీ విరమణ అంటూ ఉండదు. లేవీగోత్రానికి స్వాస్థ్యం ఉండదు. వారు దైవసేవకులు, అనగా తమ స్వంత ఆస్తిపాస్తులు వారికుండవు. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం అంతకుముందే యొర్దాను తూర్పుదిక్కున తమ వాటాను తీసుకున్నారు. మోషే వారికి అంతకు పూర్వమే ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనషే అర్ధగోత్రం తమ తండ్రి చెప్పినట్లే వాటాలు స్వీకరించారు. మిగతా గోత్రాలు చీట్లు వేసి తమ భాగాలు తీసుకున్నారు. యాకోబు తన కుమారులను దీవించాడు. అలాగే మోషే కూడా 12 గోత్రాలను దీవించాడు. ఈ 2 ఆశీర్వాదాలు ప్రవచనాత్మకమైనవి. చీట్లు వేసినప్పటికీ ప్రవచనం ప్రకారమే ఎవరి వాటా వారికి వచ్చింది. ఇంకా స్వాధీనపరుచుకోబడని భూమి ఉన్నది. అయినా విశ్వాసంతో ముందుగానే ఆ భూమిని యెహోషువా పంచాడు. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనం పొందబోయే వాటిని ఇప్పుడు పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. సోదరీ సోదరులారా, మన జీవితంలో కూడా ఇంకా మనం స్వతంత్రించుకోని వాగ్దానాలు ఉన్నాయి. సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలోకి ఇంకా సువార్త ప్రవేశించలేదు. కొందరి జీవితాల్లో బలహీనతలు అలాగే ఉన్నాయి. వాటిని జయించలేకపోతున్నారు. కొందరి తలాంతులు వినియోగానికి రావటం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే.

0: మన స్వాస్థ్యం ఏమిటనుకున్నారు? కొత్త భూమి, కొత్త ఆకాశం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం మీరు వినలేదా? అంతట నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాయి, సముద్రము ఇక లేదు. అదిగో అదే మన స్వాస్థ్యం. అయితే మనం దేవుడు పెట్టిన షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త భూమిలో శత్రుశేషం ఉండడానికి వీల్లేదు. వారున్నంత వరకు పోరాటం తప్పదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయం తేటగా చూస్తాము. వాగ్దత్త భూమి నుండి పాపాన్ని పూర్తిగా తొలగించి పరిశుద్ధ వాతావరణం నెలకొనేటట్లు చూడాలి. ఈ సత్యాన్ని మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. విశ్వాసులు తమ జీవితములో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. మరొక విశేషం ఈ అధ్యాయంలో చూస్తాము. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇయ్యబడిన భూములు కూడా అలాంటివే. ఉదాహరణకు యోసేపు భక్తిగలవాడు, అతని కుమారులైన ఎఫ్రాయిము మనష్షేలకు సారవంతమైన భూములు ఇవ్వబడినవి. యూదా తన సోదరుడైన బెన్యామీను కోసం పూచీ తీసుకున్నాడు. అందుచేత అతనికి దక్షిణాదిలో పెద్ద భూభాగం లభించింది. దావీదు సింహాసనానికి అదే కేంద్రమైంది. రూబేను నైతిక శీలం మంచిది కాదు, అందుచేత అతనికి ఎడారి భూమి ఇయ్యబడింది. మనష్షే గోత్రం 2 భాగాలైంది. ఒక భాగం యొర్దాను తూర్పున ఉండిపోయారు, 2వ భాగం పడమటికి వచ్చేశారు. లేవీయులు దైవ సేవకులు, అందుచేత వారు ఒకచోట స్థిరపడడానికి వీల్లేదు. లేవీయుల అక్కరలను ఇతర గోత్రాల వారు తీరుస్తారు, అది వారి బాధ్యత. ఇప్పుడు 14వ అధ్యాయం గమనించండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 5వ వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశాన్ని పంచుకున్నారు. గమనించండి, మోషే కాలంలోనే దేవుడు భూముల పంపకాన్ని నిర్ణయించాడు. యెహోషువా ఆ నిర్ణయాన్ని ఏమాత్రము మార్చలేదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మనకు ఇష్టమైనంతవరకే అనుసరించటం సబబు కాదు. మనకు ఇష్టమైనా కష్టమైనా దేవుడు చెప్పిందంతా చెయ్యాలి. దేవుని సంకల్పమంతా జరిగిస్తున్న వారే దైవసేవకులు, ప్రజానాయకులు. 6-12వ వచనం వరకు యూదావంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా, కెనెజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాడు. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూడడానికి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి అన్నాడు, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లవాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. యుద్ధం చేయడానికి కాని వస్తూ పోతూ ఉండడానికి కాని నాకు ఎప్పటిలాగా బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచెయ్యి. ప్రియశ్రోతలు గమనించండి, యెహోషువా కాలేబుకు భూమి పంచిపెట్టినప్పుడు 45 సంవత్సరాల క్రిందట దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి, నిజమే. అయితే మనం నమ్మదగిన వారమేనా? దేవుడు నమ్మదగినవాడు. అదే విశ్వసనీయత మనకు ఉండాలి. మనము చేసిన వాగ్దానాలను మనము నిలబెట్టుకుంటున్నామా? ఎప్పుడో వేల కొలది సంవత్సరాల క్రిందట తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు నీ పట్ల నెరవేరుస్తున్నాడు. మరి నీ మాట ఏమిటి? దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. దేవుని విశ్వసనీయతను బట్టి మన విశ్వాసం బలపడాలి. యెహోషువా 14:12, అనాకీయులు ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు వినబడింది. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము. చూచారా, కాలేబు ఎలాంటివాడో. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. గనుక యెహోవా అతణ్ణి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనేవాడు అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నది. సోదరీ సోదరులారా, 14:14 మీరు విన్నారు కదా, 9.5 గోత్రాలు చీట్లు వేసి తమ వాటాలు పంచుకున్నారు. కాలేబుకు హెబ్రోను వచ్చింది. అతడు యెహోషువలాగే ఒకప్పుడు ఈజిప్టు దేశంలో బానిస కాదేశు బర్నేయా నుండి కనానుకు వెళ్లిన వేగుల వారిలో ఇతడూ ఒకడు. కాలేబు చాలా గొప్ప వ్యక్తి. అతడు గతాన్ని మరిచిపోగలడు, వాస్తవాన్ని గ్రహించగలడు, భవిష్యత్తులోకి ధైర్యంగా దూసుకొని పోగలడు. దాను మొదలుకొని బేయర్షబా వరకు దేశమంతా గోత్రాలకు పంచబడింది. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం యొర్దాను నదికి తూర్పు వైపున ఉంటారు. అక్కడి నుండి ఉత్తరంగా వెళితే షిమ్యోను, యూదా, బెన్యామీను, ఎఫ్రాయిములు, మనషే, ఇశ్శాఖారు, జబూలును, నఫ్తాలి, ఆషేరు, దాను గోత్రాలు ఉంటాయి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. కాబట్టి అతడు దీర్ఘాయుష్షు కలిగి జీవిస్తున్నాడు. కాలేబుకి ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు. ఇంకా యువకుణ్ణే అంటున్నాడు. ఆ తరం వారందరూ గతించిపోయారు. మిగిలింది కాలేబు, యెహోషువా. ఇంకా 10 మంది కూడా వీరితో వేగు చూడడానికి వెళ్లారు. వారు తెచ్చిన నివేదికలు 2. 10 మంది తెచ్చిన నివేదిక సరైనది కాదు. 2 తెచ్చిన నివేదిక సరైనది. ఇశ్రాయేలు తప్పక జయిస్తారు. కాని 10 మంది నివేదిక పిరికి మాటలతో నిండి ఉన్నది. ఆ దేశంలో రాక్షసులున్నారు, మనము జయించలేము, తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోవడం మంచిది అంటున్నారు. మళ్లీ ఈజిప్టు బానిసలమవుతాము అంటున్నారు. కాని దేవుడన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూడకూడదు. లూకాసువార్త 9:62. కాలేబు దేవుని మాట నమ్మాడు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించగలరు, సందేహం లేదు. కాలేబు హెబ్రోను ప్రాంతాన్ని తీసుకున్నాడు. ఎష్కోలు ద్రాక్ష పండ్ల రుచి అతడు ఎరుగును. అబ్రహాముకు కూడా ఆ స్థలం ఎంతో ఇష్టం. కాలేబు గొప్ప నిరీక్షణ గలవాడు. దాన్నిబట్టే అతడు ఇంత వృద్ధాప్యంలో కూడా బలంగా ఉన్నాడు. కాలేబు చూస్తూ ఉండగా తన తరం వారంతా గతించిపోయారు. కాలేబు దేవుని వైపు చూచాడు. అతడు ఎవరికీ భయపడడు. ఒక్క విశ్వాసి దేవునితో ఉంటే అధిక సంఖ్యాకులను కూడా ఓడించగలడు. అనాకీయులకు భయపడనక్కర్లేదు. దేవుడు గొప్పవాడు. దేవుని వాగ్దానాలు ఉన్నవారికి భవిష్యత్తును గురించిన ఆందోళన ఉండదు. సోదరుడా, సోదరి, నీవు ఎలాంటి విశ్వాసివి? విశ్వాసం కోసం శ్రమలు భరిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు. ఈ శ్రమలు క్షణకాలమే. నిత్యత్వంలో మనకు మహిమ ఉన్నది. కాలేబు గొప్ప విశ్వాసి. అతడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. హెబ్రోను అంటే సహవాసం. అబ్రహాము హెబ్రోనులో ఉన్నాడు. దేవునితో సహవాసం అనుభవించాడు. ఇప్పుడు కాలేబు ఆ స్థలంలో ఉండగోరుతున్నాడు. సోదరీ సోదరులారా, త్వరలో మనం దేవుని ఎదుట నిలుస్తాము. కాలేబులాగా నిండు మనస్సుతో ఆయనను అనుసరించేవారమైతే దేవుడు మనల్ను బహూకరిస్తాడు. కాలేబు దైవజనుడు గనుకనే హెబ్రోను అనే స్థలాన్ని కోరుకున్నాడు. అక్కడ రాక్షసులు ఉంటే నాకేం భయం, వారిని తరిమేస్తాను అంటున్నాడు. మనం కూడా పరమహెబ్రోనుకు ముందుకు సాగిపోదాము. దేవునితో సహవాసం, సహజీవనం మనకెంతో ఆశీర్వాదకరం. సహవాసమనగా ఏమిటి? పరిశుద్ధాత్మ నడుపుదలకు, అధికారానికి లోబడి ఆయనతో సహజీవనం చేయడమే సహవాసం. పరిశుద్ధాత్మ నిజమైన సహవాసాన్ని మనకు కలిగిస్తాడు. విశ్వాసులందరూ, వారు ఏ క్రైస్తవ శాఖకు చెందినవారైనా, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడితే వారి మధ్య మంచి సహవాసం ప్రవర్తిల్లుతుంది. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి. దేవుని కృపావర్షం మనందరి మీద కురవాలి. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? 1. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం. 2. షిమ్యోను, ఇషాకారు, మనషే అర్ధగోత్రం. 3. యూదా, బెన్యామీను, లేవి అర్ధగోత్రం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా గమనించాం. ఇందులో భూముల పంపకాలను గూర్చిన ప్రస్తావనను విన్నాం. లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూశాం. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా గమనించాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూశాం. అతడు సంవత్సరాల క్రితమే దేవుడు తనకు వాగ్దానం చేసిన కొండ ప్రాంతాన్ని తనకు ఇవ్వమని యెహోషువను అడిగాడు. యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించి హెబ్రోను ప్రాంతాన్ని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రిలారా, అనేకసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చినదంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితోనే తృప్తి పడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనము పొందబోయే వాటిని ఇప్పుడే పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. మన జీవితంలో కూడా ఇంకా స్వతంత్రించుకోలేని వాగ్దానాలున్నాయి. అనగా సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఎన్నో ఉన్నాయి. కొందరి తలాంతులు ఇంకా వినియోగానికి రావడం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే. అందుకు మనము దేవుడు పెట్టే షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త దేశంలో శత్రు శేషం ఉండడానికి వీలు లేదు. విశ్వాసులు తమ జీవితంలో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. లేవీలు అనగా సేవకులు, వారి అక్కరలను ప్రజలే తీర్చాలి. అది వారి బాధ్యత. యెహోషువ వలె మనము దేవుడు చెప్పినదంతా చేయాలి. దేవుని సంకల్పం జరిగిస్తున్నవారే దైవ సేవకులు, ప్రజానాయకులు. ఇక దేవుని వాగ్దానాలకు సంబంధించి దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అవి నిజంగా నమ్మదగినవి. మనము కానీ, మనం చేసే వాగ్దానాలు కానీ అంత నమ్మదగినవి కావు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ నా జీవితాన్ని ఆశీర్వదించగలడు. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, మీరంతా ఇంటిల్లిపాది బావున్నారా? క్రీస్తునందు అన్ని పరిస్థితుల్లో ఆనందించగలుగుతున్నారా? దేవుని బిడ్డలు బైబిలును జీవితమంతా చదువుతూనే ఉండాలని దేవుని నిర్ణయం. కాని చాలామంది దేవుని బిడ్డలకు దేవుని వాక్యంలో ఏముందో పూర్తిగా తెలియదు. అది ఎంతో విచారించవలసిన బలహీనత. దేవుని వాక్యమనే బైబిల్ నిన్ను యేసుక్రీస్తు వద్దకు తెచ్చింది. గనుక దేవుని ప్రజల జీవితం ఈ గ్రంథంతో ముడిపెట్టబడి ఉంది, పెనవేసుకొనిపోయి ఉంది. దేవుణ్ణి సృష్టికర్త అని, విమోచకుడని, కాపరి అని, న్యాయాధిపతి అని ఎరుగుదుము. దేవుణ్ణి ఇంకా ఎన్నెన్నో నామధేయాలతో సంబోధిస్తున్నాము. అయితే అన్నిటినీ మించి ఒక మహాశ్రేష్ఠమైన నామధేయం దేవునికి ఉంది. అది ఎంతమంది గుర్తిస్తున్నారు చెప్పండి? ఆ నామధేయం బైబిలు గ్రంథకర్త. దేవుని రచన బైబిలు గ్రంథం. ఇది శ్రేష్ఠమైన, అమూల్యమైన దేవగ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవా, నీ గ్రంథమంటే నాకెంతో ఆసక్తి. నీ గ్రంథాన్ని నా ఇహలోక జీవితపు చివరి ఘడియ వరకు చదివాను, ధ్యానించాను అని ప్రభువు న్యాయపీఠమెదుట నీవు చెప్పగలిగితే దేవుడెంతో ఆనందిస్తాడు. రండి, ప్రార్థన చేసుకుందాము. పరలోక సింహాసనాసీనుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకిచ్చిన గొప్ప ఈవి నీ గ్రంథమైన బైబులు. ఇది నీ వాక్యం. నీ వాక్యము నీ నామమును మహిమపరుస్తుంది. ఇది సజీవ గ్రంథం. దీనిని మేము జీవిస్తాము. నీ ఆత్మ మాలో నీ మాటలను ప్రయోగాత్మకంగా ఫలింపచేస్తాడు. నిన్ను ప్రేమించే బిడ్డలమైన మేము నీ వాక్యమును ప్రేమిస్తున్నాము. మాతో నీవు మాట్లాడే ప్రతి మాట నీ వాక్యమే. మమ్మలను బ్రతికించే ఆహారమే నీ వాక్యము. ప్రభు, మా శ్రోతలను నీ వాక్యమందు అత్యధిక శ్రద్ధ గల బిడ్డలనుగా రూపొందించండి. నీ రాజ్యము త్వరలో రావాలని నీ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు, కృషి చేస్తున్నారు. నీ రాజ్యమును స్థాపించడానికి నీవు త్వరలో రాబోతున్నావు. నీవు వచ్చే వరకు మేము అనేకులకు నీ రాజ్య సువార్త ప్రకటించాలి, నీ చిత్తమే సిద్ధించాలి. పరలోకమందు నీ చిత్తము నెరవేరడానికి ఎట్టి ఆటంకములు లేవు. కాని ఇక్కడ ఎన్నెన్నో ఆటంకాలున్నాయి. వాటిని తొలగించండి ప్రభు. మమ్మలను కనికరించండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. నీ రాజ్యసూత్రములు, నియమములు మేము ఈ లోకములో ఉండగానే అమలు పరచాలి. మాకు ఆత్మబలము, కృపాబలము దయచేయండి. నీ బిడ్డలమైన మా భౌతిక, ఆధ్యాత్మిక అక్కరలు తీర్చండి. మీ బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన క్రీస్తునందు మాకు అనుగ్రహించారు. మీకు హృదయపూర్వకమైన స్తుతిస్తోత్రములు. ఈ దేశమందలి స్థానిక సంఘములను, కాపరులను, సువార్తికులను, ఉపదేశికులను ఆశీర్వదించండి. సువార్త భూదిగంతాల వరకు ప్రకటించడానికి సంఘ దర్శనాన్ని విస్తృతపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, దేశ ప్రభుత్వమును ఆశీర్వదించండి. దేశము సుఖశాంతులతో వర్ధిల్లునట్లు మీ కృపాశీర్వాదములు కృమ్మరించండి. మీ ప్రియ సంఘము కొరకు, మీ బిడ్డల క్షేమము కొరకు నీ మహిమార్థమై మా దేశమంతటినీ ఆశీర్వదించి నీ సార్వభౌమత్వాన్ని గుర్తించగలుగునట్లు ప్రజలకు కనువిప్పు కలిగించుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం దేవుని వాక్యము యొక్క విశిష్టతను గురించి, బైబిలు పఠనలో పాటించవలసిన నియమాలను గురించి ఆలోచించాము. బైబిలులోని దేవుని సందేశము విని రక్షించబడిన వ్యక్తి ఎవరైనా బైబిలును పూర్తిగా, శ్రద్ధగా వినకుండా దేవుని మెప్పును పొందగలరా? దేవుని వాక్యమును చదవడానికి నాకు తీరిక లేదు అంటే అది కుంటి సాకు అవుతుంది. న్యాయపీఠమెదుట కొందరు చెబుతారు, ప్రభు, ప్రియ యేసు, నేను చేయవలసినవి ఎన్నో నేను చెయ్యలేదు, చెయ్యకూడనివి కొన్ని చేశాను, క్షమించు
అయితే నీ వాక్యమంతా నేను చదివాను, విన్నాను, ధ్యానించాను. అవును శ్రోతలు, దేవుని వాక్యం అలా చదవటం చేతనే గదా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనకు తెలిసేది. యెహోషువా గ్రంథం 1:8 ఏమంటోంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, అనగా ఈ బైబిలు గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటానికి నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లచేసుకొని జాగ్రత్తగా ప్రవర్తిస్తావు. అనగా నీకు అభివృద్ధి, నీ కార్యకలాపములలో విజయము నీకు ప్రాప్తిస్తాయి. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు. అనగా బైబిలు సత్యవాక్యము, దీనిని మనము ఇతరులకు సరిగా బోధించాలి. వాక్యాన్ని సరిగా విభజించి వివరించాలి. ఇశ్రాయేలుకు, అన్యులకు, సంఘమునకు చెందిన వాక్య భాగములను సరిగా విడమరిచి చెప్పాలి, బోధించాలి. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన, అనగా ఆహారము వలన జీవించడు, గాని దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు. అనగా మనలను బ్రతికించేది తిండి కాదు, దేవుని వాక్యం. ఇది దేవుని నోటి నుండి వెలువడే మాట. ఆ మాట చొప్పున చేస్తే బ్రతుకుతాము. జీవవాక్యము మనకు జీవప్రదం. ఇందులోని ప్రతి మాటలో జీవశక్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేది ఈ వాక్యం ద్వారానే అని దేవుని బిడ్డలు గ్రహించాలి. రోమాపత్రిక 10:13-17 వరకు దేవుని మాట ఎంత ప్రభావము గలదో చెప్పబడింది. పాపులు ఈ వాక్య సందేశము వల్ల రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించని వాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభు, మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మారు అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుటచేత విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తేనే గాని ప్రజలు రక్షించబడరు. ఇది దేవుని పద్ధతి. పెంతెకొస్తునాడు పేతురు వాక్యం ప్రకటించాడు, అపొస్తల కార్యములు 2:14. పేతురు 11 కూడా లేచి నిలిచి వారితో బిగ్గరగా అన్నాడు, యూదయ్య మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. పేతురు ప్రకటించిన వాక్యానికి ఫలితంగా 3,000 రక్షించబడ్డారు. అపొస్తల కార్యములు 2:37, వారు పేతురు ప్రసంగం విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చెయ్యాలి అని పేతురును, కడమ అపొస్తలులను అడిగారు. దేవుని వాక్యము విన్న ప్రజలలో పశ్చాత్తాపం కలిగింది. వారు ప్రభువునందు విశ్వసించి బాప్తిస్మము పొందారు. అపొస్తల కార్యములు 8:4-8 దేవుని వాక్యం ఎంత పనిచేసిందో గమనించండి. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేశారు. అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు,
అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. శ్రోతలు, దేవుని వాక్యములో మహత్తరమైన శక్తి నిక్షిప్తమై ఉంది. 1 పేతురు 1:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టించబడిన వారు. దేవుని వాక్య బీజము మన హృదయంలో పడి పరిశుద్ధాత్మ వల్ల ఫలిస్తుంది. యాకోబు పత్రిక 1:18 కూడా ఇదే మాట అంటోంది. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. మన నూతన జన్మకు కారకమైనది దేవుని వాక్యమనే అక్షయ బీజం. మా శ్రోతలు మరో సంగతి గుర్తుంచుకోవాలి. బైబిలు వాక్య సందేశం మనలను శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. యోహాను సువార్త 17:17 ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ట చెయ్యి. 1 పేతురు 2:3 మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమనే పాలవలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వాక్య క్షీరం పవిత్రమైనది, పాలు గనక మనల్ను పెంచుతుంది, పవిత్రమైనది గనుక మనల్ను శుద్ధిపరుస్తుంది. 1 తెస్సలోనికి 4:3 మీరు పరిశుద్ధులవటమే దేవుని చిత్తం. దేవుని చిత్తమును మనలో నెరవేర్చేది దేవుని వాక్యమే. 119:9-11 దావీదీయ గానము ఇదే. యవనస్థులు అనగా యువతీ యువకులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకోవడము చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యము శుద్ధీకరణ గుణము కలది, ప్రక్షాళన చేస్తుంది. సామెతలు 30:5-6 సొలొమోను అన్నాడు, దేవుని మాటలన్నీ పుటము పెట్టినవే, ఆయనను ఆశ్రయించేవారికి ఆయన కేడెము. ఆయన మాటలలో ఏదీ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడివవుతావు. యోహాను సువార్త 15:7 ప్రభు తన శిష్యులతో అన్నాడు, నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండడం, మనము ప్రభువులో నిలిచి ఉండడం, ఈ రెండూ సమాంతరంగా కొనసాగాలి. అప్పుడే మన ప్రార్థన జీవితం సార్థకమవుతుంది. అపొస్తల కార్యములు 20:32 పౌలు చెప్పిన వీడ్కోలు మాటలు, దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ములను అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయడానికి, పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యము అనుగ్రహించడానికి శక్తిమంతుడు. అనగా దేవుని కృపావాక్యము వల్ల మనకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధులందరితో పాటు మనకు సమాన స్వాస్థ్యము లభిస్తాయి. ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో సంగతి చెప్పాలి. సైతాను అనే శోధకుడు కూడా దేవుని వాక్యం చదువుతాడు. వానికి వాక్యం తెలియదనుకోకండి. బైబిలు వచనాలెన్నైనా వాడు వల్లించగలడు, ఏకరువు పెట్టగలడు. మత్తయి సువార్త 4:3 సైతాను 3 సార్లు యేసును శోధించాడు. ప్రతిసారి సైతాను ప్రశ్నకు యేసు దేవుని వాక్యంలోనించే జవాబు చెప్పాడు. ఈలాగు రాయబడి ఉన్నది అంటూ లేఖనములో నుండి ప్రభువు ఉటంకించాడు. ద్వితీయోపదేశకాండములోని వచనాలనే యేసు ప్రభువు పలికాడు. వ్రాయబడి ఉన్నది అనే మాట మత్తయి సువార్త 4:4 వస్తుంది. అందులో ఒకసారి మాత్రం సైతాను వ్రాయబడి ఉన్నది అంటూ లేఖనాన్ని ఉదహరిస్తున్నాడు.
మత్తయి సువార్త 4:5-6 అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదమెప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని యేసుతో చెప్పాడు. ఇక్కడ సైతాను కీర్తనలు 91:11-12 తీసుకుని యేసుకు చూపుతున్నాడు. అయితే వాక్యాన్ని సందర్భం తప్పించి శోధిస్తున్నాడు. సైతానుకు కీర్తనల్లోని ఈ వచనం ఎలా తెలుసు అంటారా? సైతాను దగ్గర కూడా బైబిల్ ఉంది. వాడు కీర్తనల గ్రంథమంతా చదివినట్లున్నాడు. చదవటం కాదు, కంఠతా చేశాడు. ఎందుకు? ప్రభువును శోధించటానికి. అయితే విశ్వాసులారా, మీరు వాక్యాన్ని అసలు చదవకపోతే మిమ్మల్ని సైతాను వాక్యంలోనే శోధించి తన వలలోకి పడలాగుతాడు. జాగ్రత్త. సైతాను బోధలో వాక్యం ఉంటుంది, కాని అది వంకర బోధ. వచనాలను మారుస్తాడు, అందులో కొన్ని మాటలు తీసేసి నీతో ఏమేమో మాట్లాడతాడు. యేసు వాక్యంలో నుండి మాట్లాడి సైతాను నోరు మూయించాడు. సైతానును ఓడించాలంటే మనం వాక్యం బాగా ఎరిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలును చూడండి. అతడు గొప్ప క్రైస్తవ విశ్వాసి. 3 సువార్త యాత్రలు చేశాడు. 50 స్థాపించాడు. కొత్త నిబంధనలో సగానికి పైగా పౌలు రచనలే ఉన్నాయి. 5 పునరుత్థానుడైన యేసును చూచాడు. 1 3 ఎత్తబడ్డాడు. రోమా ప్రభుత్వం అతడిని బంధించి చెరసాలలో వేసింది. మరణశిక్ష విధించింది. తన హతసాక్ష్యానికి ముందు తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, 2 తిమోతి 4:6-8, 13 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను. నా పరుగు కడముట్టించాను. విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవారికందరికీ అనుగ్రహిస్తాడు. తిమోతి, నీవు నా దగ్గరికి త్వరగా రావటానికి ప్రయత్నం చెయ్యి. నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు వద్ద ఉంచిన అంగీని పుస్తకాలను తీసుకురా. పుస్తకాలా? అవేం పుస్తకాలు? పాత నిబంధన ప్రతులు ఆయన రాసుకున్నవి. పౌలు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. అయినా వృద్ధ అపొస్తలుడు బైబిలు గ్రంథం అధ్యయనం చెయ్యటం మానలేదు. తాను చనిపోయే ఘడియ వరకు లేఖనాలు ఆయన అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. శ్రోతలు, ఈ బైబిలు గ్రంథంలో మన జీవితాలకు సంబంధించిన ఎలాంటి గడ్డు సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. నేనెక్కడ్నించి వచ్చాను అనే ప్రశ్న బైబిలునే అడగండి. వెంటనే ఆదికాండం 1:26-27 జవాబు చెప్తాయి. దేవుడు పలికిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందు వానిని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. గేయకారుడైన దావీదు 100:3 అన్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము. శ్రోతలు, మరో ప్రశ్న అడిగి చూడండి. నేనిక్కడ ఎందుకున్నాను? దానికి ప్రసంగి 12:13 జవాబిస్తుంది. చివరకు తేలిన ఫలితార్థమిదే. దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి. ప్రకటన గ్రంథం 4:11 కూడా ఇదే జవాబు చెబుతోంది. ప్రభువా, మా దేవా,
నీవు సమస్తమును సృష్టించావు, నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడినవి గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. మీరడగవలసిన మరో ప్రశ్న మూడోది, నేనెక్కడికి వెడుతున్నాను? ఇది మంచి ప్రశ్న. దీనికి అక్షర లక్షలివ్వవచ్చు. నేను ఎక్కడికి వెడుతున్నాను? దీనికి జవాబు యోహాను సువార్త 3:16-18 వరకు ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను మనకనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికేగాని లోకమునకు తీర్పు చేయటానికి ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. కీర్తన 23:1-6 కూడా ఇదే మాట అంటున్నాయి. యహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ప్రకటన గ్రంథము 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. మరో మాట మీకు చెప్పాలి, బైబిలు గ్రంథంలోని వచనాలలో ఎక్కువ మనము ఇక్కడ ఉండగానే చేయవలసిన వచనాలు. 1 కొరింథీ 10:13 చూడండి. ఇది ఇప్పుడిక్కడ ఉండగా మనకు అవసరమైన వచనం. సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. మనం పరలోకానికి వెళ్లాక ఈ వచనంతో పనేమిటి? పరలోకంలో శోధనలుండవుగదా. 1 యోహాను 1:9 మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పరలోకములో పాపమనేది ఉండదు. ఇక ఈ వచనం పరలోకంలో మనకెందుకు? ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. పరలోకానికి వెళ్లాక మనకు ఇంకా అవసరాలేముంటాయి? యోహాను సువార్త 14:1-3 ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి యంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్లి మీకు సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మలను తీసుకువెడతాను. పరలోకానికి మనం వెళ్లాక ఇంకా కలవరం దేనికి? ఆయన దగ్గరే సదాకాలం ఉండిపోతాముగదా. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. మనం పరలోకానికి వెళ్లాక మరణమే ఉండదు, గాఢాంధకారపు లోయ ఉండదు. ప్రియశ్రోతలు, ఈ బైబిలు వచనాలు మనల్ని పరలోకానికి చేరుస్తాయనటంలో ఎట్టి సందేహము లేదు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసు ప్రభువు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31.

యేసయ్య మనలను ప్రేమించి కుమారులను కుమార్తెలను అనుగ్రహించినప్పుడు మన ఆనందం వర్ణనాతీతం. అలాంటి చిన్నలకు సంబంధించిన శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వారిని అనేకులకు మేలుకరంగా ఉండేలా ఆశీర్వదించాలి.

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూశాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయంలో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికిచ్చాడు,
0: అవును,
1: దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలో అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు, అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్లేప్పుడు నాకు వారికైనా ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను. కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదటది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనం నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగల, అవును, డీటెయిల్గా ఉంది. అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ 1 వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములు ఉండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాఠ్య నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహం చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని
0: చేస్తున్నారు
1: కల్చర్ని బట్టి. వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబంలో నీవొచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గైకొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గిన ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటది. ఆ 1 వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది?
0: లైఫే
1: లైఫ్లో అది అడిగేప్పుడు ఆ 1 వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటది, దొంగలించకూడదు. ఇప్పుడు రాహేలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ 1 వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒక్కటి కూడా ఏమవకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత సీరియస్ అయిన
1: సీరియస్ అయిన విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనపడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10ని పెండ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10ను ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెండ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా
0: ఉంది.
1: ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ 1 వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేతున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదన్నమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది మనకొచ్చి ఇది ఒక యూదా పర్స్పెక్టివ్ లో ఫండమెంటల్ అని మీరు అడగడం వల్ల దీన్ని చెప్పారు.
0: బ్యాక్గ్రౌండ్
1: ఇప్పుడు మన దృష్టిలో ఇది ఎలా చూడొచ్చంటే, సంఘములో ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకుల కలయికగా ఒక కట్టడముగా మనం అమర్చబడి ఉన్నాం. అదే బైబిల్ చెప్తుంది, ప్రభు మనల్ను అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంచి నిర్మిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చైన్లో చూసినట్లయితే, ఒక ఉదాహరణకు చైన్లో చూసినట్లయితే, మనులు మనులుగా చేర్చి ఒక చైన్ తయారు చేసి ఉంటారు. అవన్నీ చేర్చబడిందే ఆ ఒకటి. ఇటికలన్నీ చేర్చి కట్టబడితేనే ఒక రూమ్.
0: అవును.
1: ఇప్పుడు మనమందరం కలిసి చేస్తే ఒక ప్రోగ్రాం. ఆ విధంగా ఆ 10 నాణ్యములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంఘము తనలో ఉండేటువంటిది. గృహం అన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంఘము. తనలో ఉండేటువంటిదైనా, దేవుని అమూల్యమైన రక్తము చేత సంపాదించిన వెండి నాణ్యమును పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిందే సంఘము యొక్క బాధ్యత,
0: రెస్పాన్సిబిలిటీ.
1: రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూసాం.
0: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
1: వెళ్ళిపోయింది, అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
0: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
1: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు, లోన భార్య నాణ్యం వెతుకుతూ ఉంది. మొదట అతడని ఉంది, ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరునికైన చిహ్నం. అప్పుడు సంఘము లోన కనబడని వారిని వెతకాలి. ఇదే వెండి నాణ్యంకైన సూచన.
0: లోపలే ఉన్నారు,
1: లోన ఉన్నారు,
0: వీళ్ళని రెడీ చేయాలి.
1: వీరు కనబడటం లేదు, ఇప్పుడు
0: కనిపించడం లేదు.
1: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందనేదే తెలియదు.
0: అవును.
1: అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియదు.
0: ఓహో, అదైతే తప్పిపోయింది, అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
1: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది, ఏ బౌండరీలో ఉందో తెలియదు.
0: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది,
1: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు,
0: బౌండరీ తెలుసు.
1: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి,
0: ఇక్కడే ఉంది,
1: ఇక్కడే ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
0: అయితే ఎక్కడున్నాయి?
1: అయితే ఎక్కడుందో తెలియదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు. చూసారా,
0: అవును.
1: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు, అంటే షుగర్ మాత్రం ఇటువంటివి ఏవో రెండు మాత్రలుంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను, ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా, డైలీ కింద వేస్తున్నారు కదమ్మా అంటే, ఏం చేసేది బాబు నాకు తెలియడం లేదు, ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
0: మిస్ అవుతుంది.
1: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది, అది కనిపెట్టనే లేము. ఏంటంటే ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చి అని ఉంటుంది కదా, మాత్రను ఊడవలేం చూడండి, దుమ్ములో కలిసిపోతుంది. అది వెతికే లోపల మేము పడే పాటుంటో చూడండి, ఆ రాత్రంతా మేమిది అనుభవించాము, కానీ వెండి నాణ్యం కాదు, కానీ ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కానీ అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వెరీ చిన్నదిగా ఉంటుంది, కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది, అది కనిపెట్టలేం చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికి వెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి, అయితే విశ్వాసిగా సంఘములో కనబడిన ఒక గొప్ప కూటమే ఉంది.
0: వారం వారం వస్తున్నాడు,
1: వారం వారం వస్తున్నారు, సంఘములోనే వీరు కనపడకుండా ఉన్నారు, వీరిని మీరు కనిపెట్టనే లేరు.
0: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
1: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది, దానితో మరొక దారి ఉంది, దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఈ కనబడని నాణ్యము ఎవరై ఉంటారు? ఈరోజు నా మట్టుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా, ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే మీ యొక్క ఒక క్లాస్ రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర, మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారి యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు, డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్స్ దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు, ఒక చర్చిలోకెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్లడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను.
0: ఎక్కడికొచ్చాను?
1: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడిందే పెండ్లి కోసమే ఇవ్వబడింది. సో పెండ్లి కుమారుంతో పరలోకానికి వెళ్ళడానికే ఇంట్లోకొచ్చాను. ఇంట్లో నాణెముంది. కానీ ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెండ్లి జరుగుతుందా? ఈనాడు అనేక వెండి నాణెములు కనపడటం లేదు. ఈరోజు చర్చిలో ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరు కూర్చుని ఉంటారు. ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికొస్తున్నా, వెళ్తున్నాను, యాక్టివ్ మెంబర్. అన్నీ ఏవేవి మీరు దశం భాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికొస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా? ఆ సిరీస్లో ఉన్నానా లేక కనబడకుండా వేరుగా ఉన్నానా? ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
0: ఆ కాపరి బాధ్యతే.
1: ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికెళ్ళి విచారిస్తాడు?
0: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
1: అక్కడున్న ఇంజనీరు, అక్కడున్న సూపర్వైజరు వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది. ఇవ్వాలి
0: గ్రౌండ్.
1: ఆ ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
0: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
1: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా? నేనిచ్చిన 2 కాసులెక్కడా? నేనిచ్చిన 1 కాసు?
0: ఆయన అడుగుతున్నాడు.
1: అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్ప చెప్పాలని భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా అని ఉంటుంది. ఈరోజు ప్రభు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణెములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసండి ఆ సమయంలో? వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనేలేదు. అదిను వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా, 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1000 ఒకటిగానే అక్కడ ఉన్నాడు, అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వానికి
0: సింపుల్గా వస్తున్నాడు.
1: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణెము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణెము మనలో అనేక మంది ఏది కనబట్టలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, సంఘం వదిలి వెళ్ళేవారుంటారు,
0: వచ్చాడు వెళ్ళిపోయాడు.
1: వెళ్ళిపోయాడు అతను కాదు, కనపడకుండా పోయింది. అది తప్పిపోయిన గొర్రె బయట కనపడకుండా
0: లోపలే ఉన్నాడు.
1: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
0: గమనిస్తూ ఉంటారు, చక్కగా
1: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణెమది ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి, పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
0: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అందులో ఒక వెండి నాణెము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
0: లైట్,
1: మరొకటి ఇంటిని ఊడ్చి
0: క్లీన్.
1: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడు ఎంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు ప్రకటన గ్రంథము 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంప్ అనుందా? అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపుకు వచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది?
0: చీకటిగా ఉంది.
1: చీకటిగా ఉండింది.
0: మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
1: వాక్యం డీప్గా ఉంది.
0: అవును.
1: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా?
0: అవును.
1: ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యమిది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూట ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండా ఉన్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంటిలో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటుంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటుంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణ్యాలు ఉన్నాయి. మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకొస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
0: లోపలే ఉన్నారు కానీ మిస్ అయ్యారు.
1: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానేమి కనపడకుండా పోయింది ఇంట్లో. ఎందుకు వెలుతురు లేదు చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
0: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలని?
1: ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
0: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
1: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
0: అది కాకుండా వైఫై కూడా.
1: ఆ వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడతాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనబడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఇస్ బిజీ, అంతా ఇరుకే.
0: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
1: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే పోతే పోని వదిలే.
0: సరే, అది లోపలే ఉంటుంది, పర్వాలేదు,
1: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి 500ని అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు. అది తీసుకొచ్చి, ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆ యొక్క బిడ్డని వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవ సేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనపడకుండా పోతే వెదకాలి, ఆయన వెదకినట్లు వెదకాలి.
0: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెదుకుతుందని అందంగా చెప్పబడింది.
1: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెదకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెదకకుండా.
0: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
1: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
0: విడవకూడదు.
1: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనబడకుండా పోయిన వారు ఎంతమంది అనేది కనిపెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? స్పిరిచువల్గా ఉన్నారా? అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మా పిల్లవాడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదనేది మేము కనిపెట్టలేకపోతున్నాం. అలాగైతే వీరే స్పిరిచువల్గా లేరని అర్థం. బాప్తిస్మకుడు యోహాను కనిపెట్టాడు కదా, మీరు అంత డెప్త్కంతా వెళ్ళక్కర్లేదు. మీరు మీ అబ్బాయితో మాట్లాడేప్పుడే తన స్పిరిచువాలిటీ లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ ఏంటి అనేటువంటిది నేనేం చేయగలను?
0: సెన్స్ చేయొచ్చు.
1: మీ ప్రశ్నను బట్టే కనిపెట్టగలను.
0: కరెక్ట్.
1: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనేం చెప్పాడు, ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
0: స్టాండర్డ్ ఉంది.
1: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ నేను చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది. ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు. మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనపడకుండా పోయిందనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి. ఇల్లు శుభ్రంగా లేదు, వదలండి. నూక్ అండ్ కార్నర్కి ఆ చీపురిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ? చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలు ఉండదు. వారి ఆశయం, వారేదో ఒక ఇంజనీరో, డాక్టరో, లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే, రాకడ ఆలస్యమైతే

0: లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు. టీవీ చూస్తూ తింటున్నారు లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి, 15-20 నిమిషాలు పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు, మీరు దీపం వెలిగించేవారైనట్లయితే. మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏదీ లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
1: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చెయ్యకుండా దీన్ని చూస్తేనే వెలుపలకు వెళ్ళగలం.
0: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే, లెక్కడుగుతాడే. 5 ఇచ్చానే, ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
1: మైనస్లో ఉంది,
0: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్నీ చేసావా, అది కూడా మించి అది దొరకలేదా. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడా. ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్. ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరి, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
1: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
0: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత కనిపెట్టేటువంటి ఒక దారి ఉంది. ఆ రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అని తీశారనుకోండి, రూమ్ ఖాళీ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది?
1: దొరుకుతుంది.
0: వెరీ సింపులే కదా. మన తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకు 8-10 మంది పిల్లలు, అవునా? అందులో 4 చదివిస్తారు, 4 చదివించరు. కనీసం 3 అందులో 8 మందిని చదివించిన వారు ఉన్నారు. ఒక 4 చదివించేప్పుడు ఏం చెప్తారంటే, వీడిని చదివించలేకపోతున్నాం, వారిని చదివించగలిగాం, నిన్ను చదివించలేకపోతున్నాం, కుదరలా. 8-10 మంది పిల్లలుంటారు. వారు తమ ఆస్తినిచ్చేప్పుడు, ఆస్తిని పంచిచ్చేప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తారు. మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? 2. మనమిద్దరినీ చదివిస్తున్నాం, ఇద్దరికి మంచి ఆహారం పెడుతున్నాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు. అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటినీ ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో, మీరు మంచం క్రిందకి వెళ్లేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా. కాయిన్ క్రింద ఉంటే, నేను చెప్పేది ఉదాహరణ, మంచం క్రిందకి వెళ్ళింది, మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళలేము అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
1: అంత స్పేస్ నింపేసాం,
0: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
1: అర్థమైంది.
0: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది, కనిపెట్టడం అనేది ఈజీగా
1: ఉంటుంది.
0: సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్, రెండూ ఒకటే. ఇల్లు చర్చ్ ఒకటే, రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపం అనడానికి అనేక అర్థాలున్నాయి. దీపం అంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వత్తి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడం అనేదే ఈ కాన్సెప్ట్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే, అది బయటికి వెళ్ళిన గొర్రె, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం, అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ తెలియని సీక్రెట్స్ మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రాడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళామనుకో, ఒక పావులు అయినా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నా లేకపోతే ఇళ్లలో బయలుదేరిస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడు, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పు, లేకపోతే మనతో పోట్లాడుకు వస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి, వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండి ఉంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండి ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్లా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్లా అది దేవునికే హితమగును. తీశారు అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షిని గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు, ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏం మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట, మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనస్సాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనస్సాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనస్సాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచేమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనస్సాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్లేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా? దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరిచూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు పౌలు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అనమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడ ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దయచండి అంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం, వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా టీ తాగినా పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడికే లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తా ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, ఆస్తుల దగ్గర చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, అహం నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి, పర్సనాలిటీ నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి, ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల, మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక 1:5 ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాలా, ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా. ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి? పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటభాత్వం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3, చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో, కోపాలు ద్వేషాలు కక్షలు పగలు సోమరతనం నిద్రమత్తు మురికి అన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన అన్ని లోపల దాచుకొని దేవా నీకు వందనాలు అనగల మాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగం. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి? ఇది మంచి మనసాక్షి. మనసాక్షి కలిగి ఉండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకు ఏదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు. మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడూ అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభు, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను. మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను. మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగుపెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కో. బస్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరు ఎక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం, నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివలన నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది? పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాక ఏ మనసాక్షి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా. ఏముంది? సెల్ ఫోన్, ఖాళీగా ఉన్నావు. చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడతారు కదా, మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మన సాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్: శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనాయనకి ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

దేవుని సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని, దానిని ప్రతిష్ఠించుకుని, దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు అందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొనిగల బాబూరావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. ఈ గీతాలను సుమధురంగా ఆలపించిన వారు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, దినేష్, రమణ మరియు సిస్టర్ ఎస్పి లత. ధ్వనిముద్రణ కోదండపాణి డిజిటల్ ఆడియో ల్యాబొరేటరీస్, చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.

0: ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతుంటారు. ఒకచోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులనో రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకములో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి, డబ్బన్న పోవాలి. రెండు, జబ్బన్న రావాలి. మూడు, శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు, 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాడిని. వయసులు అందరికన్నా నేనే చిన్నవాడిని. నాకు పైగా 2 అన్నయ్యలు, 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జిద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని, కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని, సెకండ్స్లో సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు, బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం, రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తిల్లంతా కారిపోయేది. అక్కడో చెంబు, అక్కడో దాకా, అక్కడొక తెపాళా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దుడిచి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే, అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డి అద్దెకి తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది, రోజుకు 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను, ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు, స్నేహితులు పరిచయస్తులయ్యారు. వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తావా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టమంటే నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీటలు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మస్జీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా, రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని, ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం, బాగా జ్ఞాపకం చేసుకురండి. ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి, 1 షియా, 2 సున్నీ. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ అలీ అంటారు. అతన్ని విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్నిప్పులు త్రొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హస్సేన్ హుస్సేని, హాలిదూలి హస్సేన్ హుస్సేన్, హాలిదూలి హస్సేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాలలే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ, ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు. అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నీళ్ళు పడ్డాను నేను. కడ్రాయిలు కడ్రాయిలు తడిచిపోయాయి. ఒక నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండగానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు ఒక 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాగడి పెట్టాను, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని ఇలా ఆర్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చింది నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులుంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, ట్యాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను, అస్థి పంచరులాగా, తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది, నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మా కరస్సు గుణా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందురిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మరల లేచిపోయేవాడిని, ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. ట్యాబ్లెట్లు అన్ని కూడా తీసుకెళ్లి నా షాపులో దాచుకున్నా. ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామున అంటే బీగ వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 ఆ జబ్బు పడ్డాను. 4 ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నా అల్లా, నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్నవాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్న చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని. గతంలోనే ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయ అని చెప్తుంటే నేననే వాడిని ఎటకరిస్తూ హల్లెలూయ హల్లెలూయ అనేటువంటి వాడిని, అంటే మతాన్ని తృణీకరిస్తూ. నా ఇంట్లో మా తల్లిదండ్రులు, లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యాబాబు మరి బాబు ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె కుదాకి రోషన్ వాళ్ళమే, కుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకంలో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం. వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసు క్రీస్తు గురించి నేను విన్నావాడిని గతంలో, మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసు క్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే చూస్తారేమోనని అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబా వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్లి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగు ఉంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులని. అర్ధరాత్రి పావుతకు 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరకు వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ పావు తక్కువ 2 అయింది, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభు నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకుని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను, ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరూ అన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాప్ దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేశాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి, ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు, దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు, దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాన చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను, వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని, ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడను ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేయించేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లే నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాలు వేయి బాబు అని చెప్పి ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిలో వంటకి రేట్ ఎక్కువేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్ వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమ జీవితం జీవించా, అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా నేను ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట, కొట్లేమో మోమకాబతి సులుగాత హేకతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసాలేసలామక ఫోటో లేలుకాకో దుకాణమే రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు, మా పెద్దన్నయ్య, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదరించి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టుకోడు బీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మస్జిద్లో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసును నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంత వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా వాడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మా అన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంపై నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు, మస్జిద్లో పెద్దలందరూ కలిసి అన్ని నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారు, నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మనం పేష్మాం
1: ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్రాకేలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కేలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్రాకేలు వచ్చి మోకాళ్ళు వేసారు. దేవుని స్తోత్రం. నలుగురుతో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం, 300కు పైగా దేవుడి దినాన్ని సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతుల మెంబర్. అతడు తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దని భార్య పిల్లలు. అలాగే తాను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది, మా తల్లి అక్కలు మేము అందరు మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను ఇలివేసేటంటే ఏంటి, మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము రెప్పలాడిస్తున్నాం గుండు కొట్టుకుంటుంది వెలివేసేటమంటే, మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే. అదే ఏ శుభకార్యానికి మేము ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం.

0: మీకు సహాయం చేయి, మేము రాలేమన్నారు. నేనన్నాను, చూడండి అయ్యా, సలామలేకం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాడు మాకు 1000 మంది ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరంలో కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలో నీటిలో పడేసినా లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసినా శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలబెట్టం, మిమ్మల్ని మేమే నిలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం, ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదేవిధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనే స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులలో చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా ఆ మీతో మిగిలిన విషయాలు, మరి కొన్ని ఖురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో పంచుకోవాలి.
1: When I was getting married, but I cried when I was taking baptism. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్. నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అది ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి. నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్

9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలైతే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకుని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శనం ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయ్యాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అట్లా మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది. టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు, దేవుణ్ణి జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు. ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గిన మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని. అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ, వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా ఆలోచన చేసుకుని, సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఉన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసి ఉన్నానో నాకైతే గుర్తులేదు కానీ, బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి. ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూరుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిడని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ, బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ చే, వాళ్ళు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వలన మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే.
నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఈ అమ్మాయి సోన్సో సబ్జెక్ట్స్ లో షీ విల్ బి ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మా ముందు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్ దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్నీ ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు, వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పలకడము, ఇంకా తమిళ్, కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కలుముయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు, నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి అనేసానంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్
అనేసి అట్లా పాజిటివ్ వేస్ గా నేను చెప్పే అలాంటి నేను, నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ థర్డ్ సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది, ఆయన నన్ను చూ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

గణనీయము. ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను అంతే. ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది నాకు మామూలుగా అంటే అది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి నేను. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఓ ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే అయినా మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడాను, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు అది అదే మాట, సేవకుడి స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమును ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతున్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30కి నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35కు నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిన్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చిన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు, నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను, దేవుడు ఎలా నడిచి ఉన్నామో, నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకెటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా, ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో, ఎలా నడుచు, ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి. కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా, కొన్ని కేటగిరీస్ని బట్టి అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు, ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యానప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి. జాబ్ అంటే నాకు చాలా ఇష్టము. టెక్నాలజీ నేను అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది, అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభు, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ, అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తూ ఉన్నాను. అప్పటికి ఇంకా గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెర్రస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారు ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా, నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నా, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నాకు తెలియలేదు. ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకుని ఉన్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 people ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో
వర్షిప్ చేస్తూ ఉన్నారు, నాకు తెలియలేదు. దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించున్నాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుని అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవసేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడర్ నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయినానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకు ఏం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీ కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయ్యో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకు నువ్వు తోడయ్యున్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది.
అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖవర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తున్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికి మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ ఉన్నాను ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగి ఉన్నాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారికి మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడినంటే మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమి లే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను.
అయితే దేవుడు నాతో మాట్లాడుతాడు, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభు, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన. నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్ గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, వాళ్ళు చెప్పినా వాళ్ళే ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్ లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును కాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తా ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో కొన్ని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి నడిదే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే, ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసిన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి పగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరినిచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో,
చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్ లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా నేను ప్రేమించే విషయంలోనైనా మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగి ఉన్నాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయము ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేను ఇంకా నేనే స్టార్ట్ చేసుకున్నాను. నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను, ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగిన్నాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తున్నాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను ప్రతి సండే. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో, నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు
100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చింది అని దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఏ ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాడు, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్ లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించినాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకో, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు. చాలా భయపడుతూ ఉన్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. ఆయన ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహం ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైనాయి. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఆరాధ్యుడు. ఆయనే కీర్తనీయుడు, స్తోత్రనీయుడు, పూజనీయుడు. ఆయన కోరుకునేది, ఆయనకు ప్రీతికరమైనది స్తుతి ఆరాధనలే. పరలోకమందు భూమి మీద స్తుతి ఆరాధనలు జరుగుచున్నవి. పరలోకములో దేవదూతలు, భూమి మీద మనము ఆయనను పూజిస్తున్నాము. పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునిగా ఆరాధిస్తున్నాయి. కానీ మనం వారికంటే ఎంతో శ్రేష్ఠులము. మనం దేవుని యొక్క ప్రేమను పొందినవారము, ఆయన ప్రేమ త్యాగాన్ని తెలుసుకున్నవారము. దేవుని ప్రేమను తెలుసుకుని ఆయనను ప్రేమించే వ్యక్తుల హృదయాల నుండి వెలువడే ప్రేమధారలే ఆరాధన. దేవుని ఆరాధించుట మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. యేసయ్య మన దేవుడు, ఆయన మన రాజు. మనము ఆయనను స్తుతించాలి, ఆయనను హెచ్చించాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన సుగుణాలను తలపోసుకుంటూ ప్రభు ఎవరో, ఆయన ఏమై ఉన్నారో చెప్పుటయే దేవునికి ఇంపైన స్తుతి. ప్రభు మనకై చేసిన మేలులకు మనము రుణస్థులము. ఆయన చేసిన దానికి ప్రతిగా వందనములు చెల్లించుటయే కృతజ్ఞత. మన ఏకైక సత్యదేవుని నాట్యముతోనూ, చప్పట్లతోనూ, జయధ్వనులతో కూడా సేవించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవించుట, మనకు ఉన్నది ప్రభుకి ఇచ్చుట, ఆయన చిత్తం చేయుటకు మన జీవితములు అర్పించుట ఆరాధనలో భాగాలే. ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలే బహుగా దీవింపబడతారు, వర్ధిల్లుతారు. ప్రభు వారికి తోడుగా ఉంటారు. వారికి విరోధంగా సాతాను ఏమీ చేయలేడు. కావున మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘాలలో కూడా ప్రభువును ఆరాధించండి. దహించు అగ్ని సహవాసం దేవుని ఆరాధించుటయే ప్రియమైనదిగా భావిస్తుంది. దేవుని గుణలక్షణాలను తెలిపే పుస్తకమును బ్రదర్ థామస్ గారు 1000 స్తోత్ర బలులు పుస్తకంగా రాశారు. ప్రభువును అందరూ ఆరాధించాలి అనే సదుద్దేశముతో అందరికీ అనుకూలంగా వాటిని దహించు అగ్ని స్తుతి ఆరాధన క్యాసెట్గా చేసి మీ ఆశీర్వాదం కొరకు అందించుచున్నాము. దీనిలో ఉన్న ఆరాధనతో మీరు ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించండి. ప్రభు కృప, సమాధానం మీకు తోడయుండునుగాక. మీరు ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.

0: దైవజనులు, బ్రదర్ థామస్ గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థించెదరు.
1: కడవరి దినాల్లో మనుషులందరి పైన నా ఆత్మను కుమరిస్తానని చెప్పిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము నువ్వు నివసించిన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాం. ఈ శరీరము నాయన నువ్వు నివసించట కొరకు ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇప్పుడే క్యాసెట్ ఉంటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నివసించాలని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలుతున్నాను. ఇప్పుడే నీ దివ్య ప్రభాగము ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి అందరిలో క్రియ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన పరిశుద్ధాత్మ కోసము కనిపెడుతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మశక్తితో నింపాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 9 వారాల కోసం కనిపెడుతున్న వారిని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో 9 వారాల చేత నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో ఇప్పుడే జరుగునగాక. అభిషేకించండి రాజా, అరికాలు మొదలుకొని శిరస్సు మట్టుకు నీ ప్రభావం ఆవరించనగాక. తండ్రి, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాను.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతులు గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురి చేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, తన 300 మంది వ్యక్తులలో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా?
1: సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7 అధ్యాయం. గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను, అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి. అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగటానికి మోకాళ్ళుని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళుని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మలను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును, బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా, 32,000 మంది నీకు అక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 మందిలో 22,000 మంది పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మంది మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరీ సోదరులారా వింటున్నారా, పిలుపు, ఏర్పాటు అని 2 అంశాలు మీకు పరిచితమే కదా. దేవుడు ఏర్పరుచుకుంటాడు, గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ ఎందుకొచ్చిన శ్రమ అంటూ నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వర త్వరగా నీళ్లు చేత్తో తీసుకుని నాలుకతో గతుకుతూ ఒక్క నిమిషంలో నది దాటి అవతలికి వెళ్లిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 పాళ్ళు గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడా, 300 మంది ఎక్కడా. వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాసబలం. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు, నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష పట్టుదల గలవారు, అంకిత భావము గలవారు. కొదమసింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, ఒట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు. అన్నాడు, నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్టకొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమికొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి, కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బోరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు. వారు ఇశ్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బూరలు మోగాయి. వెంటనే కొండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొచ్చు మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషేయా 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 33:11, సామెతలు 19:12, రాజు కటాక్షము గడ్డిమీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20, మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 కీర్తనలోని సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8 వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కొండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కొండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కొండ. గిద్యోను కొండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగు రాదు. మనము

మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 2:15. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14:8. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం, అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. 8:00. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5:00. గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసుప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము

0: తలాంతులు ఆయన పని కోసం ధారాళంగా ఇవ్వండి, ప్రార్థించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనుయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15వ వచనం, గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను బొమ్మజమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరి వారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్యాచరణలో సహకరించండి, వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను జబహును సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీ వంటివారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు, మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తిదూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు. 22వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మలను రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్మలను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతి. సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు. మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలు, ఈ జాపితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్ట మీద వేశాడు. ఈ విధంగా 1,700 తులముల బంగారం పోగైంది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు అతని ఇంటివారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అబీమెలకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇశ్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు, బయలుదేవతలను ఆరాధించసాగారు, బయల్ పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు, వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు, ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు, 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో, విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య, అదే దైవ నిర్ణయం. ఆదాము హవ్వలు భార్యాభర్తలు, అనేక మంది ఆదాములు లేరు. దేవుడు ఆదాము ప్రకటిముకలన్నీ తీయలేదు, ఒకే ప్రకటిముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా. అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు, ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు జాతి వచ్చింది, ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు, నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇశ్రాయేలీయులు మళ్లీ భ్రష్టజీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు. ఇలాగా వీరి భక్తి క్షీణం, వృద్ధి, అమావాస్య పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఒకటి యెరుబ్బయలు, రెండు యెరుబ్బాబెలు, మూడు యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
2: ప్రిలరా, ఈనాటి సందేశం ద్వారా, గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానీయులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే రెండు అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకుని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపములు పడడానికి కారణమైంది. ప్రియులారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి స్టూడియోలో ఉంది. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు ప్రోత్సహింపబడతారని నమ్ముతున్నాం. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఒక తల్లి తన కుమార్తెకు రాసిన మరో ఉత్తరాన్ని ప్రసన్నగారు మనకు చదివి వినిపిస్తారు.
2: ఇక ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు ఒక ప్రశ్నతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సమయం ఎప్పుడో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని ఒప్పుకుంటున్నాను. మన ఆభరణాల పెట్టెలో నుండి మరో ఆభరణాన్ని కూడా తీసుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, మీ పిల్లలు స్కూల్కు వెళ్తారు కదా, వాళ్ల చదువు విషయమై సహాయం చేయడానికి నువ్వు కూడా కొంత సమయం ఇస్తావు కదా, వాళ్ల పనులలో నువ్వు ఎలా సహాయం చేస్తావు?
1: మొట్టమొదట వాళ్ల హోంవర్క్ చేసుకోవడానికి సరైన స్థలం ఉండేలా చూస్తాను. వాళ్లకు అనుకూలంగా చిన్న బల్లను ఏర్పాటు చేస్తాను. తర్వాత వాళ్ల పుస్తకాలన్నీ మరియు చేయాల్సిన పనులను పరీక్షిస్తాను. రేపటి పని కొరకు అవసరమైన పుస్తకాలు, కాగితాలు ఉన్నాయో లేదో చూస్తాను. కొన్నిసార్లు వాళ్ళు వ్రాయబోయే పరీక్షల కొరకు కొన్ని క్విజ్లు తయారు చేస్తాను. మాటల స్పెల్లింగ్లు, చిన్న చిన్న వివరాలను గూర్చి ప్రశ్నలు వేసి వారిని సిద్ధపరుస్తాను. మా బాబు చాలా చిన్నవాడు కదా, వానికే ఎక్కువ సమయం అయిపోతుంది. వాని హోంవర్క్లన్నీ బిగ్గరగా చదువుతాడు, వాడికి అదే అలవాటు.
0: అవునవును, నేను ఊహించగలను. శ్రోతలు, మీ పిల్లల పాఠాల విషయంలో, హోంవర్క్ విషయంలో మీరు ఎలా సహాయం చేస్తారు? ఇప్పుడు ప్రసన్న గారు మనకు ఒక ఉత్తరాన్ని చదివి వినిపిస్తారు. ఒక తల్లి తన కుమార్తెను పరీక్షల కొరకు ఎలా సిద్ధపరిచిందో, అలాగే భవిష్యత్తు జీవితం కొరకు ఎలా సిద్ధపరిచిందో ఈ ఉత్తరం తెలుపుతుంది.
2: ప్రియమైన బిడ్డకు అమ్మ రాయట, పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు నీవు ఏ కోర్సు చేయాలో తీర్మానం చేసుకోబోతున్నావు. నీకిష్టమైన దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నందుకు నీకు సంతోషంగా ఉంది కదూ. నువ్వు బాగా చదువుకోవాలని నేను నీ వెనుకబడినప్పుడు ఈ ఎంపికలను గూర్చి ఆలోచించాను. నువ్వు చాలా కష్టపడి విజయం సాధించావు గనుక పై చదువుల నిమిత్తము నీవు ఏ కోర్సు చేయాలనుకుంటున్నావో ఎన్నుకోవచ్చు. అలాగే ఏ సంస్థలో చేరాలనుకుంటున్నావో నిర్ణయం చేసుకోవచ్చు. ప్రవేశానికి కావలసిన అర్హతల కంటే నీకు ఎక్కువ అర్హతలున్నాయి. ఇది ఓ మంచి అనుభూతి కదా. చివరికి నీవు నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. నీ చదువు కొరకు, ఇతర కార్యకలాపాల కొరకు మరియు నీ సామాజిక జీవితం కొరకు సమయాన్ని సమతుల్యంగా ఉపయోగించుకోవడానికి నీవు ఎంత సతమతమయ్యావో నేను అర్థం చేసుకోగలను. నీవు చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేవేమోనని నేను చాలా భయపడ్డాను. ఒకవేళ నీ పనుల కొరకు ఎక్కువ సమయం గడిపితే జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సంపాదించుకోలేవని నేను అనుకునేదాన్ని. కాని నీవు ఒకవేళ అలా పూర్తిగా సమయాన్నంతా ఇచ్చి ఉంటే నీ మిగతా జీవితాన్నంతా కోల్పోయేదానివేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీవు మిగతా కార్యక్రమాలను సమతుల్యం చేసుకున్నావు. అంతమాత్రమే కాదు, పరీక్షలకు 2 నెలల ముందు పూర్తిగా పాఠాలపై ధ్యానాన్ని ఉంచి చాలా మంచి పని చేశావు. ఒక్కసారే లక్షలాది మంది పరీక్షలు రాశారు కాబట్టి ఆ సమయంలో మేం భయపడ్డాం. నువ్వెంత తెలివైన దానివో మాకందరికీ తెలుసు. అయితే నీవు బాగా చదువుగలవని విద్యారంగ నాయకులను, ఉన్నత విద్య ఎన్నికల బృందాన్ని నీవు ఎలా మెప్పించగలవు? నీ గ్రేడ్ను బట్టే కదా. ఒక విద్యార్థి పరీక్ష బాగా వ్రాసింది అంటే అది ఆమె తీర్మానాన్ని, పట్టుదలను, సమయపాలనను మరియు క్రమశిక్షణను తెలియచేస్తుంది. ఉద్యోగాలిచ్చేవారు ఇలాంటి వారి కోసమే వెతుకుతారు. మరో విషయం, నీ భవితకు, వృత్తికి సంబంధం లేని సబ్జెక్టులను నేనెందుకు చదవాలి అని అనుకోవద్దు. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ప్రైమరీ స్కూల్లో అంకెల స్పెల్లింగ్లు నేర్చుకోకపోతే మీ ట్యూషన్ టీచర్కు చెక్కు రాసి ఇవ్వలేకపోయేదాన్ని కదా. కాబట్టి అలాంటి సబ్జెక్టులను తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే నీకు ఇష్టం లేని సబ్జెక్టును కూడా నీవు చదవాల్సి ఉంటుంది. వాటికి కొంత ఎక్కువ సమయం ఇవ్వాలి. అలా లోతుగా చదివితే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు అందుకు సహాయం అవసరమవుతోంది. కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకో, లేక ట్యూషన్ పెట్టించుకో. నిన్ను నీవు ఎరగడం కూడా చాలా ముఖ్యం. నీ పరిమితులేంటి? దినములో ఎంత సమయం చదువు కొరకు కేటాయిస్తున్నావు? నీ పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి నీకెంత సమయం పడుతుంది? ఈ విషయంలో నీవు చురుకుగా లేవు అనుకుంటే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. ఒకవేళ నీకు అంతా తెలిసినా నీవు రాసినదే పరీక్ష పేపర్లు దిద్దేవారిపై ముద్ర వేసుకొని పోతుంది. కాబట్టి పరీక్షలలో వస్తాయి అనుకున్న ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ జవాబులు వ్రాయడానికి అభ్యాసం చేయి. పరీక్షల తరువాత ఆ అంశాలను నీవు మర్చిపోవచ్చు. కానీ నీవు నేర్చుకున్న విషయాలు ఒక లక్ష్యంను సాధించడానికి నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నీవు యూనివర్సిటీకి వెళ్తావు కాబట్టి మరెక్కువ పరీక్షలుంటాయి. పరీక్షల కోసం చదవడం అన్నది ఒక విధమైన ఒంటరితనం అని నాకు తెలుసు. దానిని నీ అంతటి నీవు అలవర్చుకోవాలి. ఇలా ప్రతీ నెల నేను వ్రాసే ఉత్తరాల ద్వారా నీకు క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేయగలవు. ప్రేమతో అమ్మ.
1: నా కుమార్తెకు వ్రాసిన ఉత్తరాలు అనే పుస్తకం వ్రాసిన వాల్స్ గారిని నేనెప్పుడూ అభినందిస్తాను. ఆమె ప్రస్తుతం తన కుమార్తెకు నాకు సహాయపడే సలహాలు ఇవ్వడమే కాదు, భవిష్యత్ కొరకు కూడా మంచి సలహాలు ఇస్తుంది. మనకు అలా మంచి సలహాలు ఇచ్చే మరొకరున్నారు. వారెవరో కాదు, షారోన్ గారు. మనం సమయమును గూర్చి ఆలోచించాలని వారు కోరుతున్నారు. అందుకే ఈరోజు చాలా గోడ గడియారాలు మరియు చేతి గడియారాలున్న ఒక వ్యక్తిని గూర్చిన కథను మనతో చెప్పబోతున్నారు. మీరు విని తప్పకుండా ఆనందిస్తారని నమ్ముతున్నాను. నేను కూడా దానికోసమే కనిపెడుతున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
3: శ్రోతలకు శుభాశీస్సులు. నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నందుకు సంతోషిస్తున్నాం. సమయానికి వచ్చి వింటున్నారు కదూ. బహుశా కొంతమంది గడియారం వైపే చూస్తూ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కనిపెడుతున్నారేమో అన్నట్టు గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు ఒకతను తెలుసు, అతనికి గడియారాలంటే చాలా ఇష్టం. అలా అని సమయం తెలుసుకోవాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం కాదు. అతడు ఒక్కొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు ఏ గదిలోనికి వెళ్ళినా పగలైనా రాత్రి అయినా ఎంత సమయం అయిందో చూచుకునేవాడు. అనుకున్న సమయం కన్నా ఆలస్యమైపోతుందేమో అన్న భయంతో కాదు సుమా, కేవలం అతనికి గడియారాలంటే ఇష్టం కాబట్టి అలా చేసేవాడు. ఏ రకమైన గడియారమైనా ఇష్టపడేవాడు. అతని వద్ద మామూలు గడియారం, ఫ్యాన్సీ గడియారం, ఆటలాడేటప్పుడు పెట్టుకునే గడియారం ఉన్నాయి. వాస్తవానికి అతనికి 7 చేతి గడియారాలున్నాయి. ఇంట్లో ప్రతి గదిలో, చివరికి స్నానాల గదిలో కూడా మొత్తం 8 గోడ గడియారాలున్నాయి. ఇంకా 3 జేబు గడియారాలున్నాయి. అందులో ఒకటి అతని గుండెకు దగ్గరగా ఉంటుంది. అది వాళ్ల తండ్రి జేబు గడియారం. అలాంటివి ప్రపంచంలో 200 మాత్రమే ఉన్నాయి. అది చాలా ఖరీదైనది మాత్రమే కాదు, తండ్రి పట్ల అతనికున్న మనోభావాలకు కూడా గుర్తుగా ఉన్నది. దాన్ని చూచినప్పుడెల్లా అతనికి చాలా సంతోషం కలిగేది. ఒకరోజు నేను, ఇప్పుడు మీకు సరిపోయినన్ని గడియారాలు ఉన్నాయా అని అడిగాను. అతడు, ఆ ఉన్నాయి, నాకు మరొక గడియారం అక్కర్లేదు, అయినా ఇంకొక గడియారం పెట్టడానికి స్థలం ఉందనుకోండి అన్నాడు. అతనికి గడియారాలంటే అంత ప్రియం అన్నమాట. కొంతమందికి ఒక్క గడియారం కూడా ఉండదు. ఒకవేళ మీరు సమయానికి అంతగా ప్రాధాన్యతనివ్వని సంస్కృతిలో జీవించవచ్చు. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి, వాటిని నిలబెట్టుకోవడం మంచిది కూడా. కొన్ని సంస్కృతులలో మనుషులు సమయానికి కట్టుబడి ఉండరు, కానీ కొన్ని దేశాలలో మనుషులు సమయానికి దాసులుగా ఉన్నారు. నాకు ఒక చేతి గడియారం ఉన్నది. నేను దాన్ని ప్రతిరోజు పెట్టుకుంటాను. అది నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అది సమయాన్ని చూపిస్తుంది. నా పనులను, బాధ్యతలను సమయానుకూలంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గడియారం నాకు ప్రత్యేకమైనదేమీ కాదు, అది నాకు సమయాన్ని చూపిస్తుంది అంతే. అలాగే నేను చేయాల్సిన పని విషయం గాని, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు గాని నాకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో తెలియచేస్తుంది. ఏది ఏమైనా నేను ఎంతకాలం జీవించాలి అన్న దానిని ఏ గడియారం కూడా చెప్పదు. అది ఎంత సమయమో మీకు తెలుసా? నేను ఒక దినమునకు ఎంత సమయం అని ప్రశ్నించడం లేదు, కానీ మీరు బ్రతకడానికి ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది అని అడుగుతున్నాను. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అంటే ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎల్లకాలం జీవించబోవడం లేదు. మనలో కొంతమంది వృద్ధాప్యంలో చనిపోవచ్చు, కొంతమంది జబ్బులతో లేక అనారోగ్య సమస్యలతో యవ్వన కాలంలోనే చనిపోవచ్చు. అబ్బాయిలు యుద్ధంలో చనిపోతారు, స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు. అది వాస్తవం కాదంటారా? ఏదో ఒక సమయంలో మనందరం చనిపోతాం. చావుకు వయస్సుతో పనిలేదు. ప్రసంగి 3:1-2 ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు సమయము కలదు అని వ్రాయబడింది. సమస్య ఏమంటే మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ప్రసంగి 9:12 బైబిలు ఇలా చెప్తున్నది, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారునూ చిక్కుపడుదురు. అయితే ఒకవేళ ఈరోజు మీకు మరణం వస్తే మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదేంటి అలా ప్రశ్నిస్తున్నారేంటి? ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని ప్రతి ఒక్కరం అందుకు సిద్ధపడి ఉండాలి. కొంతమంది మీరు చనిపోతే ఇక అదే అంతము అని అనుకుంటారు. ఇక అంతా అయిపోతుంది కాబట్టి ఇక వాళ్లు దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోరు. వారు నిత్య జీవాన్ని నమ్మరు. మరికొంతమంది భౌతిక దేహం చనిపోయాక మరో భౌతిక రూపంలో తిరిగి పుడతారు అని నమ్ముతారు. చాలామంది వాళ్లు చేసిన మంచి పనులు లేక చెడ్డ పనులను బట్టి నిత్య జీవంలో ప్రతిఫలాన్ని పొందుతారని నమ్ముతారు. దేవుడున్నాడని మరియు వారి మంచి ఉద్దేశాలు, సరైన లక్ష్యాలు ఇక ముందుకు వారికి విజయాన్ని ఇస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. బైబిలులో మరణం గురించి చాలా చెప్పబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. అంటే మరణానంతరం ఇంకా జీవితం ఉందన్నమాట. మనుషులొక్కసారే మృతి పొందవలెననియో నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని హెబ్రీవులకు రాసిన 9:27 చెప్తుంది. శ్రోతలు, బైబిలు 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. మనం ఒక్కసారే చనిపోతాం మరియు తీర్పు తీర్చబడుతుంది. మనుషులు మనల్ని నిందించవచ్చు, తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడే అందరికి తీర్పరి అని బైబిలు చెప్తున్నది. ఆయన తీర్పే ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు గనక మరణం ఉన్నది. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిలు చెప్తుంది. మనిషి పాపం ద్వారా 3 మరణాలు వచ్చాయి. మొదటిది ఆధ్యాత్మిక మరణం. పాపం చేసిన మనిషి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. దానిని బట్టి భౌతిక మరణం కూడా వస్తుంది. ఫలితంగా శాశ్వత మరణం పొందుతాడు. కాని మనకు నిత్య జీవమివ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు దానిని సిద్ధం చేశాడు. మీరు పాపి అని గ్రహించి యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ఆధ్యాత్మికంగా తిరిగి లేపబడతారు, నూతన జీవితాన్ని పొందుతారు. భౌతిక మరణం పొందినా యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు తిరిగి లేపబడతారు, మహిమ శరీరాన్ని పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు, యుగయుగములు ప్రభుతో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు ఈరోజే చనిపోతే మీ గమ్యం ఏంటి? మీరు పరలోకంలో ఉంటారన్న నిశ్చయత మీకుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మరణమును గూర్చి ఆలోచించడం మాకెవరికీ ఇష్టం లేదు. కాని ఇది మేము తప్పకుండా ఎరగాల్సిన సత్యం. ప్రతి ఒక్కరం దాని కొరకు సిద్ధపడాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి సోదరి మనోనేత్రాల్ని తెరవండి. వారి జీవిత అర్థాన్ని, గమ్యాన్ని తెలుసుకునే కృపనివ్వండి. మరణానంతర జీవితాన్ని నిత్య జీవంలో గడిపేందుకు వారిని సిద్ధం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: మనం బ్రతకడానికి మరియు చనిపోవడానికి ఒక సమయముంది. ఈరోజు మన ఆభరణాల పెట్టెలో నుండి మరో కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మన జీవితాలలో అర్థవంతమైన స్పర్శ యొక్క ప్రాముఖ్యతను గూర్చి అభిలాష గారు మనకు చెప్తారు.
1: నేను యేసు అనే ఒక మానవును గూర్చి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది. ఒకరోజు యేసు కొండదిగి కిందికి వచ్చాక ఒక గొప్ప జనసమూహం ఆయన్ను వెంబడించింది. ఒక కుష్ఠురోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. యేసు అతని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. వెంటనే అతడు కుష్ఠురోగము నుండి స్వస్థత పొందాడు. యేసు స్వస్థపరిచిన వారిలో చాలామంది వెలివేయబడిన వారిగా, అంటరాని వారిగా ఎంచబడ్డారు. వారి విషయం యేసుకున్న గొప్ప కనికరాన్ని మనం చూడగలం. ఎందుచేతనంటే ఆయన కుష్ఠువ్యాధి గల వారిని ముట్టడానికి భయపడలేదు. యేసు జీవించిన కాలంలో ఎవరూ అలాంటి వారికి దగ్గరగా వచ్చేవారు కారు. వారిని ముట్టుకోవడం బహు తక్కువ. కాబట్టి ఒక కుష్ఠురోగిని యేసు ముట్టడం ఒక గొప్ప ప్రేమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అంటరాని వారిగా ఉండడం అంటే ప్రేమించకపోవడం మరియు ప్రేమించబడకపోవడం. కుష్ఠురోగిలాగానే జ్యోతి అనే అమ్మాయి కూడా అంటరాని దానిగా బాధను అనుభవించింది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఒక ప్రశ్న వేసింది. వారిని గూర్చి వారికి నచ్చిన విషయాలు మరియు నచ్చని విషయాలు ఏవో చెప్పమన్నది. జ్యోతి తన పొడువాటి జుట్టును ముఖంపై ఒకవైపును కప్పుకొని మౌనంగా కూర్చున్నది. ఒకరి తర్వాత మరొకరు చెప్తున్నారు. ఇక జ్యోతి వంతు వచ్చింది. అయినా ఆమె మాట్లాడలేదు. టీచర్ జ్యోతి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్ననే మళ్లీ అడిగింది. చివరికి జ్యోతి లేచి నిలబడింది. ముఖంపై కప్పుకున్న జుట్టును వెనక్కి త్రోసింది. ఆమె ముఖంలో సగం మట్టుకు వ్యాపించిన ఎర్ర పుట్టుమచ్చను టీచర్ చూడగలిగింది. ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, నాకు ఇష్టం లేనిదేదో మీకు అర్థమైందా అని అడిగింది. ఆమె పట్ల కనికరంతో టీచర్ హృదయం కరిగిపోయింది. ఆమెను గుండెలకు హత్తుకుని ఆ పుట్టుమచ్చపై ముద్దు పెట్టింది. జ్యోతికి నిజంగా అదెంతో అర్థవంతమైన స్పర్శ. టీచర్ ఆమెతో, జ్యోతి, నీవేమీ బాధపడవద్దు. నీకు ఆ పుట్టుమచ్చ ఉన్నా దేవునికి నాకు నీవు అందంగానే కనిపిస్తున్నావు అని చెప్పింది. జ్యోతి గుండె పగిలేలా ఏడవసాగింది. నన్ను ఎవరైనా కౌగులించుకుని ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను. నా సొంత తల్లే కొన్ని సంవత్సరాలుగా కనీసం నా ముఖాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు అని బోరున విలపించింది. చూశారా ప్రియ స్నేహితులారా, మృదువైన ఒక చిన్న కార్యం ఒక వ్యక్తికి ఎంతో విలువైనది. అర్థవంతమైన ఒక స్పర్శ జీవితకాల ఒంటరితనాన్నంతా మరియు బాధనంతా స్వస్థపరచగలిగింది. ఎవరో చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లోకం తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలో నుండి నన్ను బయటికి నెట్టివేసింది. కాని దేవుడు తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలోకి నన్ను లాక్కున్నాడు. అవును, మనం లోకంలోకి వెళ్ళి ఒక కౌగిలింతతో, ఒక చుంబనంతో, లేక ఒక మృదువైన అర్థవంతమైన స్పర్శతో మనుష్యులను ప్రేమ వృత్తంలోకి లాగుకోవచ్చు, కాదంటారా?
2: శ్వేత, అభిలాష గారు చెప్పిన జ్యోతి కథ నిజంగా నా మనసును కదిలించింది. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నీవు ఊహించగలవా? నేను మా పెద్ద పాపను గూర్చి ఆలోచిస్తున్నాను. సున్నితమైన స్పర్శ మాకు చాలు అనుకునే వాళ్లలో నా కుమార్తె ఒకతే. అలా చాలా మంది ఉంటారు.
0: మా పిల్లలు కూడా అంతే.
2: ప్రియులారా, మీరు కూడా మీ స్పర్శ ద్వారా కొంతమందికైనా మీ ప్రేమను చూపిస్తారని నమ్ముతున్నాం.
0: మహిళగా మీరు మరో మహిళను కౌగిలించుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను, కనికరాన్ని చూపించడం మాటల కన్నా గొప్పది. వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు. శ్రోతలు, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే మీరు ఏ పరిస్థితులలో ఎవరి ద్వారా అలా ప్రోత్సహింపబడ్డారో మాకు రాయొచ్చు కదా. అలా మీరు పొందిన ఆదరణను మాతో పంచుకుంటారు కదూ. ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరాన్ని మౌనిక గారు చదివి వినిపిస్తారు.
3: నిరీక్షణ మహిళా నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇతరులకు ఏ సహాయం చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. మీ కార్యక్రమాన్ని విన్నాక ఇతరుల పట్ల మన కనికరాన్ని ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాను. నేను కూడా ఒక కనికరము గల మహిళగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఈ అంశానికి సంబంధించిన నాటిక చాలా బాగుంది. కృపను గూర్చి మీరు ప్రసారం చేస్తున్న నాటిక కూడా నాకు బాగా నచ్చింది. ఈ నాటికలను మాకు పంపించగలరా? నా కోసం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థించండి.
0: శ్రోతలు, ఈ కార్యక్రమంలోని నాటికలు గాని, ఆరోగ్య సూత్రాలను గాని ప్రత్యేకంగా సీడీ రూపంలో పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
2: శ్రోతలు, ఈ వారమంతా షారోన్ గారి ప్రశ్నను జ్ఞాపకం చేసుకునండి. అది ఎంత సమయమో మీకు తెలుసా? సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉన్నది. బ్రతకడానికి, చావడానికి సమయం ఉంది. మనం మన ప్రభువును ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు యేసును ఎరిగి ఉంటే అది మీకు మహిమాన్వితమైన సమయంగా ఉంటుంది. ఆయనను మీ ప్రభువుగా, రక్షకునిగా చేసుకుని ఆయనను వెంబడించడానికి ఈరోజే తీర్మానం చేసుకోండి.

0: ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలను మాకు వ్రాయండి. ముఖ్యంగా ఈరోజు వర్తమానం ద్వారా అనగా జీవితానికి మరియు ఆత్మకు చెప్పబడిన పాఠాల ద్వారా మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారో మాకు తెలియజేయండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

సింఫనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన స్వార్థికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరియైన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.

0: ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుడు వాటిలో చూస్తానండి. ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏ చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది చూడండి.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో,
0: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట?
1: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
0: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవుదేశ కాండం 5:16.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వేగటింగ్ అనదర్ ఇన్పుట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడ నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? తన్నం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుని చూడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యు ఆర్ సీయింగ్ సక్సెస్, యు ఆర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్. నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం, యు ఆర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ టు లివ్ లాంగ్, ఐ వాంట్ టు డై. అందుకనే వాక్యంలో ఉండే ఐ మెన్షన్ ద ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానము? ద థింగ్స్ మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్ని జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ 1. దేవుని వాక్యానికి వింటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవబలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదిరికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నాము, అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24,
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అది కదా బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధేంది? అర్థంబద్ధం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థం పడతాం లేకుండా పిల్లలు బాగుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద పుట్టేస్తారు. ఈవిని విమానం అంతా అంటారు కదా, దుబ్బు దుబ్బు దుబ్బు దుబ్బు బాధేస్తారు. అర్థం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలియదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి చెప్పి కొడతాడు, చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుడ్డిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రే శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట, వద్దులే కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డు దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడాలో తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లు అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్, బిడ్డ చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా. తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లల్ని మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్లో కూడా చదువుతాను, చాలా బాగుంది ఇంగ్లీష్లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం కొంచెంగా చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
1: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఎప్పుడన్నా గడ్డిపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా పటా పటా అని కొట్టాలి. ఏం చేస్తామంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో, నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార, ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమనుంది, ఫూలిష్నెస్ అన్న మాటకి
1: మూఢత్వము
0: అధికం అవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి ముండోడైపోతాడు. ఎవడి మాట వెండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనం, ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్లో చూస్తానండి, 22:6,
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే, ఎవరు ఏది నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుకుంటున్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే, 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితులైనా పెట్టు. 7 సంవత్సరాలు నా దగ్గర పెరుగుతూ చాలు, వాడు నడవాల్సిన తర్వాత వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? How is that possible without the child being angered, you are disciplining? How can it be possible? ఎట్లను కొట్టగలుగుతా, ఎట్లను తిట్టగలుగుతా, అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు, నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా, నువ్వు చేసింది పలానా. దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఉండకూడదు, దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఉండకూడదు. ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు, నువ్వు అలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను టైం చాలవు, కానీ నిర్గమకాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే, తండ్రులు కుటుంబం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కానీ పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైమ్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైమ్ ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అనేటప్పుడు బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉంటారంట, ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరకు వస్తాడు, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాజ్ షీ మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా, ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు, తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడి కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డలపైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు అయితే ఏమవుతారా, అమ్మా ఏమవ్వాలి, డాక్టర్ అని చెప్పు, నేను డాక్టర్ని అవుతాను, చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగి ఉన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారా. నో నో నో డోంట్ పుట్ యువర్ డెస్టినీ, గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐ మీన్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా, నా బిడ్డ నా ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం, పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా, ఆ రీతిగా నేర్పిస్తున్నారా, ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది నేనున్నానుగా, ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను చూడదు, నేనున్నానుగా, ఇదిగో మా అమ్మ ఉంది. దా డూ యూ థింక్ మదర్ ఇన్ లాస్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ బై ఆల్ ద మీన్స్? అవుట్ ఆఫ్ 1000%, నాట్ ఈవెన్ 1000,000,001%, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. ద రికార్డ్ షోస్ ఇట్. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నానంటే టీచ్ దెమ్ ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి, చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్ తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు, మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేది టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నువ్వు కొడతావు తిడతాం దూషిస్తాం అంట చూసాడు అనుకో, రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. So you are creating the mini me's. Be careful. Tallulu kuda ade mee bhartanni ela gauravistunnaru mee bettalu ade chustunnaru nee bhartanni neevu gauravinchukonna nee bettalu ninnu gauravincharu vaari bhartanni gauravincharu. You see, we talk about respect has to be earned. How is that you are living respectfully for them to respect you? How is that you are living honorably for them to honor you? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నాము. దేవా నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా, నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా, దేవా నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాన్ని బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పాటలో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుడిని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా, ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలాగుంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నానులే అని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు ఇప్పుడు నుండి కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని పెడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు. తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా, తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుడుగా దేవ. మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవ, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు, ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలములు ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని పెడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరచుకున్న వారిగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యలు కాదు, లోకపు ఆస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు దేవా, నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృపచూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్, నీ వాక్ మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా, నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు. ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా, నీ ఎంత విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి, నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా, నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే దేవా. అన్ని విషయంలో ఫలించే వారుగా అయ్యా, ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించే వారుగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ, ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిగ్ ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక విని యాడ్లో ద్రాక్ష తోటలో ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం. యెషయా 5:7
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించల. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్కి పైన వారొచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అనేది దేని సూచిస్తుంది అని చూసినట్లే

0: ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5-2 చూస్తే దానికాయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్గా ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
1: ఫలం ఇచ్చింది,
0: కానీ పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
1: ఓ, అక్కడ చేదు ఉంది.
0: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
1: ఏదో ఒక
0: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికని యూస్ చేస్తాం, చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
1: అవునవును,
0: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను, మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు. అక్కడ వారి దగ్గర చీస్ ఉంది, ఆ చీస్ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు, దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
1: అలా ఒక విషయం,
0: అలా యూజ్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
1: అవును,
0: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది, అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజురప చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజురప చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు, కానీ అందులో ఏమీ లేదు, ఫలమే లేదు, ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
1: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగు ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
0: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది,
1: ఒక
0: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
1: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
0: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
1: అవును,
0: సబ్స్టిట్యూట్ ని లోనికి తెస్తున్నారు.
1: అది ఛాన్స్ టు,
0: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేసాడు అనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
1: అవును,
0: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనికొచ్చి
1: మరి వారు
0: 2 వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
1: అవును, ఆ ఛాన్స్,
0: ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
1: చెట్టు.
0: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
1: ఇక్కడ మనం ఏం చేయలేము,
0: ఇంకా గోలే వేలేదే.
1: అప్పుడు అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
0: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3
1: వెయిట్ చేస్తున్నాడు. వెంటనే డిసైడ్ చేయలేదు.
0: మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళ మరి ఎక్కడా కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతున్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడేగాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివేంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వుండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
1: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
0: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే, అది వేరెవరు పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
1: అవును, మిస్ అవుతుంది వారు.
0: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్లు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక

0: ది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు. ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
1: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండా.
0: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు. క్యాచింగ్ గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
1: ఏదైనా
0: ఏదంటే అది లేటెస్ట్ గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకుని నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్ లో ఉంటుంది. లోని వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు.
1: నేనేం
0: చేశానంటే ఒక రోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను. నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్ కి కాపీరైట్ పెట్టాను. అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే ఒక 10 మంది ఫోన్ చేశారు. అయ్యా, మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే ఒక 10 మంచి విషయాలు ఏం చేస్తున్నా
1: అది కూడా స్పాయిల్
0: అవుతుంది. ఈ పనిని దేవుడే చేస్తున్నాడు. ఆయన చేసేప్పుడు కరెక్ట్ గా చేస్తున్నాడు,
1: ఆయనకది తెలుస్తుంది.
0: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ పని చెయ్యొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతం ఎటువంటిదిగా ఉందో చూడండి. అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్, ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే, ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకిష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం. ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేల్ వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు.
1: అపొస్తలు పాలన గురించి కూడా
0: మెన్షన్ చేశా. ఆయన అట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళను, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం, మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా, అబ్రహాం టు క్రైస్ట్, 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను,
1: సొంత కుమారుణ్ణి
0: పంపాను. వారేం చేశారు, వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచిన పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు.
1: అవును,
0: మన ఆరంభ దశే క్రైస్టు. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు, మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా. ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా, తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా,
1: బెటర్గా ఉండాలని చెప్పి
0: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో, రెవల్యూషన్లో, ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా. ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫ్ఎస్సి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్మృణ సంఘములో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్మృణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డది ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
1: అంటే
0: ఆ స్టేజ్లోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే. ఇక్కడ నుండి మరో స్థాయికి
1: బేసిక్గా
0: ఉండాలి,
1: విత్తిన స్థలానికైనా.
0: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడని అడుగుతున్నాడు.
1: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
0: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగున్నాయా అలా చెప్పడం,
1: మనం తప్పు చెప్పడానికి
0: రావడం లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా. అలా వెళ్లే కొద్దీ
1: ఫ్రూట్
0: ఫ్రూట్ ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్ని కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
1: అయితే విజ్ఞానం పెరిగిపోయింది,
0: ఆర్టిఫిషియల్
1: ఇంటెలిజెన్స్
0: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
1: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
0: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
1: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
0: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
1: సిన్సియర్గా ఆయన
0: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానిక ఇంకా పనిచేస్తున్నాడు.
1: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు, మరొక
0: ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
1: నేరం
0: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు, అక్యూస్ చేస్తాడు, ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
1: న్యాయంగా కోపం రావాలి,
0: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
1: ఇది ఒక అర్థం,
0: ఇది బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూస్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూస్డ్నే.
1: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు,
0: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
1: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు,
0: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూస్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా, ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు, ఎందుకు నీతి నీతి అంటున్నావు, ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
1: అదేంటంటే వన్స్ అయ్యాం
0: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్మో. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు, నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయొచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయొచ్చు, అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
1: అది
0: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
1: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్?
0: రెండు విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్లి నా కొట్టులో చేర్చి పెడతానంటాడు.
1: ఓకే,
0: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
1: అక్కడే ఒక వార్నింగ్ వస్తుంది.
0: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 13:9,
1: అవును
0: ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
1: ఇక్కడ కంక్లూషన్
0: ఇచ్చేశాడు.
1: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు. ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
0: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
1: క్రియలేని విశ్వాసం.
0: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
1: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
0: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు.
1: కరెక్ట్.
0: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
1: వేరే ఎక్కడికో పోతుంది,
0: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోగ్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
1: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
0: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9లో ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
1: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
0: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను. ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా, ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి, ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
1: అవును,
0: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
1: ఎదురు చూస్తున్నా
0: ఆనాడు,
1: యూ
0: మస్ట్ గివ్ ద ఫ్రూట్,
1: సమ్ ఫ్రూట్
0: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే
1: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
0: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
1: మన పరిస్థితులు, మన సమస్య,
0: మన పరిస్థితి.
1: నేను కరెక్ట్ గా ఉంటాను.
0: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడైపోయారు. నోవాహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
1: అర్థమైంది.
0: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
1: సాల్ట్ అండ్ లైట్
0: ఉండాడు కదా, నోవాహు ఉండాడు కదా. సొదోము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
1: లేదు.
0: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
1: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
0: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము,
1: క్లియర్గా చెప్పు.
0: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
1: ఆ ప్రశ్న రాదు,
0: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా మారలేదు.
1: అయితే ఇతను
0: మారాడు. ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడి వలన నా పిల్లోడు చెడిపోయాడు,
1: జస్టిఫై చేస్తున్నాం. సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
0: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
1: అంటే పలు సీజన్లు వచ్చాయి,
0: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్లోనే ఫలాన్ని ఇవ్వలేదు,
1: స్టబన్ గా ఉంది. అప్పుడు మనసుని క్లోజ్ చేసింది.
0: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
1: అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి,
0: అన్నీ అవైలబుల్,
1: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
0: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
1: లైబ్రరీకి వెళ్ళాలి.
0: కొందరైతే ఇస్రాయేల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం, అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలుండేక ఫోన్లో మరి ట్రంకాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
1: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
0: ఎందుకు ఫలించడం లేదు?
1: రీజన్
0: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి. 3 సంవత్సరాల చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా.
1: ఖచ్చితంగా
0: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏమడుగుతున్నాడు? 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు. కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది. సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
1: సరే, ఫాలో ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
0: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి.
1: అప్లికేషన్తో ఉండాలి,
0: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది, మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
1: మనకిచ్చి
0: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవ్య ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు. ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
1: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
0: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
1: మనం ఎలా చేసి
0: ఆయన చెప్పేటువంటిది నేను విని ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కానీ చేయని చేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే.
0: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసినవాడు అంజురపు చెట్టును నరికివేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్సే ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు, మిగిలినది దారిలో వేసి తొక్కినట్టుగా ఉంటుంది. అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్ములను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్ములను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను ఓ 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూత వైద్యం చేస్తూ ఉండేవారు. భూత వైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతపడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతపడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కం చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. ఆ తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కాడి నుంచి ఒకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భూత వైద్యాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడు అన్న చెప్పలేదేరా, మేము భూత వైద్యాలు చేసేవాళ్ళమని నన్ను అనవసరం ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది, మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్లా భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెప్తాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చేయాలో రాసి పెట్టాడు. వాడిని నేనే కనుక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులేనా ఆయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమస్కో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలుకు పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దననుకున్నావు నువ్వు ఇటు చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు, నీ బతుకట్ట తెల్లాడిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నానని మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏం నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయిన మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు శత్రున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకట పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకేం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమానం వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట చీట్ చేసేవాళ్ళం, ఎట మోసగించేవాళ్ళం చెప్తున్నా అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు రెండు నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సాధపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సాధపడి అనేవాళ్ళు. కాదయ్యా, భలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన నా మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాళ్ళు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిది ఏం లేదు, ఒక్కదాన్నే కదా, అంతా బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకు అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సందకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాళ్ళు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట ఏనగాను వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజి తన్నకులాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5,000 తెస్తామయ్యా అని తెల్లారి పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు, నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నుప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు, దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మ రసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని అక్కడ కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్ల గుట్లగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు, మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం, అయినా మా దగ్గరికి వందలకు వందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను మేము చేసిన వాటిలో. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండే. ఒక తాయిత్తు ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఎడో తాయిత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని పోని సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 8000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలు ఏం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో, ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము, ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే. యేసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా, ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికీ ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో, ఎంత 500 అంత రేటా, మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వెంటనే మేము అడిగేవాళ్ళం బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీగి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది, ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాళ్ళం. 4వ దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాళ్ళం. అయ్యా లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక పోయినట్టే లే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతలు పడిచేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే, కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు. ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో పగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదవు పనులైన వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పెట్టిన వాళ్ళకి పంది పెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పంది పెంటని, పచ్చి పంది పెంటని తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయితులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరి. మన నేనేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే, మా తాతను డైరబాకు వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారో వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము, ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తేనే దెయ్యాలు పట్టినాయి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం. మనకి హల్లెలూయా, లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతోళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపరి మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అది ఏంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు ఇంటి నాకు తలకాయ నెప్పొచ్చేది ఖచ్చితంగా. మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన్ని అడిగాను, పాస్టర్ గారు అండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటాను అయ్యా అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతానన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయెత్తును తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపాసం ఉండి ఒక తాయెత్తును తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వేయాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువు మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నితో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రులు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏలా వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టపోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యాలేగవరా అని అంటే మేము చచ్చిపోతామరా అని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి వీడు భూతవైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, వీడి దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కాని దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడు ఎంతటాడు మసలు అడిగాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది నా దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయిత్తు కట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుపుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషే అయితే దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మరలా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పానన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు. ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌతవైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు,
1: యేసు ప్రభుని నమ్ముకో.
0: నేను ఎండాను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఎవడు, నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యా, నా బైబిల్ నాకు ఇచ్చేళ్ళు, నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది, తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్న బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను, ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడు ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కు ఉంది. నేను అనుకున్నాను, ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు, కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా, కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడొచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే, నీ ఇంట్లోనే మూలను పెట్టాను, చూసుకోపోమంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది. తిట్టలేదు, నన్ను ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంట అన్నా నేను, ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో, అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను, నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన, ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు, శూరులు, ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి, యుద్ధశాలి, ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రాంతానికి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చి వచ్చి ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి, నువ్వు పార్థనకా అన్నాడు. ఏ, నేను రాకూడదా అన్నా. అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు, నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్ దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే, కానీ మహా చండాలు పోళ్ళు అండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ తిట్లు నాకు అనిపించింది, వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు. ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిద నన్ను అందగా నువ్వు నరకానికి పోతావు అని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ, అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని, మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి, ఒక ఆమె అంటది, ఒరే అనోగ్గా, మాకు సూట్లు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలోకి దోలుని వేరా, మేమేం చెయ్యాలి రా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే, కానీ నాకు సోటు ఇండి అని. ఇత్తామయ్యా అని ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి, మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పద అన్నాను. అంటే సరే, నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి, ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 300,000 మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది, నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని టార్ గుర్తుపట్టలేవరని ఎక్కువచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు, భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన టార్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేనన్న నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం. అంటే ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు, పాపం అప్పుడు దాకా

అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు చలి జ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదబడి. నేను అన్నాను, వాడు నాకేదో చేస్తున్నాడు పిన్నన్న. అంటే ఎవరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను, అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లకిలు పడి నెత్తురుగక్కి చావాలా, వెళ్ళండి అన్నాను. ఈ 550 మంది శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను, కేఎఫ్ఆలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈ రోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగి వచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేను ఇదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తి యుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గునమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పలపల పలపల పలని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజగజగజగజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి. ఆ వెలుగు దెబ్బకి నేను పెద్దగా కేకలు వేస్తూ, నన్ను కాపాడిని నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు స్రోహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం రావటం మా ఇంట్లో ఉన్నటువంటి, మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాత లేచి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 మందిని అపవాసనం పెట్టి అప్పచెప్పావు, కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడన్న. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైంది అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకోరు పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగాలేదు. అన్నం తిన బుద్ధి కావట్ల, నీళ్లు తాగ బుద్ధి కావట్ల, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తున్నాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్ల గాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను

పట్టుదలతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, నా దగ్గరకి జ్యో తీసుకొని చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరస పెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరికి వచ్చేవాళ్ళు. రానేని వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసుప్రభు అంటే నమ్మకం లేదు. ఇవన్నీ చేసి నా వెలుగును నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావు అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటానన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో, ఆవిడ మా దగ్గరికి వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు, క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు, గేమ్మలు, విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారన్న, నువ్వు కనుక వచ్చావంటే ఊళ్ళో ఒక్కడున్నాడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక పిల్ల ద్వారా ఆ పాస్టర్ నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పాము, నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ బాప్తిసం అంటే ఏమిట్రా అంది, నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది, స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది, అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపటి నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయిత్తులు కడతాం, సోదలు చెప్పటం, నీ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయడం తెలియదు. పనికి పోయేసరికి సలీజ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీ దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. ఇక దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా, 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా, ఒక్కళ్ళు వచ్చిన చాలు, ఒక్క తాయితం 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చెత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టను అన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి, మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంప తీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటి అసలు మా అమ్మకి బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు బాడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులకు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదాం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా. నేను అన్నాను, ఎక్కడా అనలేదు నేను చరిత్రలో. దెయ్యాలు, దేవుళ్ళు, మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు ఇంకెన్నేమో. దేని స్తోత్రం.
మా నాన్న అన్నాడు, నీ యవారం ఇక్కడ కాదు, ఇంకో సాడి తేలుతావు. నెల్లూరు పోయి చూయించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంట. ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నవారు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టం లేదు అమ్మ, నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్ర అయినా నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లిని అంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను. కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడిగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.